ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠ మాసం 17వ రోజు.

శ్రోతలకు శుభోదయం. ఆధ్యాత్మిక వైభవాన్ని, భారతీయ సంస్కృతిని మీ ముందుకు తీసుకొచ్చి మీ అభిమాన కార్యక్రమం క్షేత్ర దర్శన్కి స్వాగతం పలుకుతుంది. మీ ఆర్జే డాక్టర్ నిదానకవి. సో ఈరోజు మనం దర్శించుకోబోయే ఆ పవిత్ర క్షేత్రం తమిళనాడులోని మదురై నగరంలో వెలిసిన శ్రీ మీనాక్షి అమ్మవారి దేవాలయం. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శక్తిపీఠాలలో ఒకటిగా ఈ ఆలయం విశేష ఖ్యాతిని పొందింది. ఈ ఆలయంలోని అమ్మవారు మీనాక్షిదేవిగా, పరమేశ్వరుడు సుందరేశ్వర స్వామిగా భక్తులకు దర్శనమిస్తారు. ఆలయ విశిష్టత, మీనాక్షి దేవాలయం ద్రావిడ శిల్పకళకు అద్భుత నిదర్శనం. మరి ఇవాళ మీనాక్షి ఆలయం గురించి మాట్లాడుకుందాం. స్టే విత్ మీ, దిస్ ఇస్ యువర్ జోక్ డాక్టర్ దీపాని దానకవి, అండ్ యూ ఆర్ ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

తమిళనాడులోని మధురై నగరంలో వైగై నదీ తీరాన కొలువైన అద్భుతమైన చారిత్రాత్మక దేవాలయం మధుర మీనాక్షి అమ్మన్ ఆలయం. పార్వతీదేవి అవతారమైన మీనాక్షి అమ్మ మరియు శివుడైన సుందరేశ్వరుడికి అంకితం చేయబడింది ఈ ఆలయం. పురాణాల ప్రాముఖ్యత ప్రకారంగా మలయధ్వజ పాండ్యుని కుమార్తెగా జన్మించిన మీనాక్షిదేవికి శివునికి జరిగిన దివ్య వివాహం ఇక్కడ ప్రతి ఏటా అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ తిరుకళ్యాణ మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు.

ఈ ఆలయం సుమారు 2000 సంవత్సరాల నాటిదట. దీనిలోని ఆయిరంకాల్ మండపం అంటే 1000 స్తంభాల మంటపం నిర్మాణ శైలి అద్భుతమైంది. ఏ కోణం నుంచి చూసినా స్తంభాలు ఒకే సరళ రేఖలో కనిపించడం దీని ప్రత్యేకత. ఇక గోపురాల విషయానికి వచ్చినట్లయితే, ఆలయం చుట్టూ 14 భారీ గోపురాలు, రంగురంగుల దేవతామూర్తులు, పౌరాణిక శిల్పాలతో అద్భుతంగా అలంకరించబడి ఉంటాయి. మాట్లాడుకుందాం, స్టే విత్.

క్షేత్రదర్శిని వింటున్నారు ఆర్జే డాక్టర్ దీప నిదాన కవితో ఓన్లీ ఆన్ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9. తమిళనాడులోని ప్రత్యేకమైన ఆలయం మీనాక్షి అమ్మ ఆలయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆలయంలో ఎత్తైన గోపురాలు, రంగురంగుల శిల్పాలు, అద్భుతమైన నిర్మాణ శైలి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంటాయన్నమాట. అయితే ఈ ఆలయంలో మొత్తం 14 భారీ గోపురాలు ఉన్నాయి. వాటిపైన వేలాది దేవతామూర్తుల శిల్పాలు చెక్కబడి ఉండటం అనేది అక్కడి ఆలయ ప్రత్యేక ఆకర్షణ. ఆలయ చరిత్ర పురాణాల ప్రకారం పాండ్యవంశానికి చెందిన రాజు మలయధ్వజ పాండ్యుడు. ఆయన యజ్ఞం చేయగా యజ్ఞకుండం నుంచి ఒక బాలిక జన్మించిందట. ఆమెని మీనాక్షీదేవి. తర్వాత ఆమె శివుణ్ణి వివాహం చేసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. ఈ దివ్య కళ్యాణ ఘట్టానికి గుర్తుగా ఈ ఆలయం నిర్మించబడిందని ప్రజలు విశ్వసిస్తుంటారు. ప్రత్యేక ఆకర్షణగా ఆలయంలోని 1000 స్తంభాల మండపం ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రతి స్తంభం ప్రత్యేక శిల్పకళతో రూపొందించబడింది. అలాగే ఆలయంలో ఉన్న పొన్న తామరై అనే పవిత్ర తీర్థం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఇక్కడ ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి. అదే మీనాక్షి తిరుకళ్యాణ మహోత్సవం. అది అత్యంత వైభవంగా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

0: ಸೈದಾ ಕೆಟ ತಕ ತೆತೆ ಹಿತದು ತಾತಾ ಕೆಟ ತಕ ತೆತೆ ಹಿತದು ತಯ್ಯತ್ತು ತೆತೆ ಹಿತದು ತತೆ ಹಿತತೆ ಹಿತಾಂ ತತೆ ಹಿತ ತಿಗಣತ ಧಿಂ ಧಣ್ಣತ್ತ ಧಿಮ್ಮಿತೈ ಧಣ್ಣತ್ತ ಝಣ್ಣುತಾಂ ಝಣ್ಣುತ್ತ ಧಿಮ್ಮಿತಾಂ ಧಿಮ್ಮಿತ ಕಿಟ್ಟ ತಾಂ ಧಣತ ಧಿಮಿತಾಂ ಧಣತ ಝಣುತೈ ಝಣುತ ಧಿಮಿತೈ ಧಿಮಿತ ಕಿಟ ತಾಂ ಝಣುತ ಧಿಮಿತ ತೈ ಝಣುತ ಧಿಮಿತ ತಧಿಂ ಧಣತ ಝಣುತ.
1: శక్తిపీఠాల్లో మధుర మీనాక్షి ఆలయం చాలా ముఖ్యమైంది. మీనాల్లాంటి అందమైన విశాల నేత్రాలతో ఒకే ఒక మరకతశిలతో అమ్మవారి విగ్రహం చెక్కబడి ఉంటుంది. ఆకుపచ్చ నీలం కలగలిపిన మరకతమణి శరీర కాంతి అమ్మ ప్రత్యేకత. మధురను పాలించే పాండ్యరాజులంతా మీనాక్షిని ఆడపడుచుగా కులదేవతగా ఆరాధిస్తారు. దేవీ భాగవత పురాణంలో మణిద్వీప వర్ణనలో ఆ ఆలయాన్ని పాండ్యరాజులు రూపొందించారు. చతుష్షష్టి కళా నిలయమైన మీనాక్షి రాత్రి వేళల్లో ప్రాణహింసకు పాల్పడేదట.

ఆమెను శాంతింపచేయటానికి దేశం మొత్తం మీద వేద పండితులు ఋత్వికులను పిలిచి పాండురాజు యజ్ఞాలు యాగాలు పూజలు జపోహాలు అన్నీ చేయించారట. కానీ ఆ పూజలు చేసిన వారినే కబలించేది అమ్మవారు. చేసేది లేక నిస్సహాయంగా ఉండిపోయిన పాండ్యురాజులు సూర్యాస్తమయం అయ్యాక నగరంలో ఎవ్వరూ తిరగకూడదంటూ నిషేధాజ్ఞలు విధించారట. ఆ మాట ధిక్కరించి ఎవరైనా బయటికి వస్తే అమ్మవారి కోపాగ్నికి ఆహుతులైపోవాల్సిందే అని అనుకున్నారట.

శాంతంగా ఉన్న ఆ తల్లి కోపాగ్నికి అందరూ ఆహుతులైపోతారు అని చెప్పేసి అక్కడ నగరంలో ఎవరిని సాయంత్రాలు తిరగకూడదు అని ఆంక్షలు విధించారట. అక్కడ క్షేత్రపాలకుడు, అమ్మవారి అర్ధభాగమైన సుందరేశ్వరుడు కూడా అంతా చూస్తుండిపోయాడు. దేవేరి ప్రవృత్తి మార్చడానికి ఏమీ చేయలేకపోయాట. తన శరీరంలో అర్ధభాగమైన అమ్మవారిని అవమానిస్తే తనను తాను అవమానించుకోవటమే అని భావించాడు శివుడు. అలాంటి సమయంలో మధురలో అడుగు పెట్టారు ఆది శంకరాచార్యులు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఆహ్వానించిన పాండ్యరాజు సకల మర్యాదలు చేశాడు ఆదిశంకరాచార్యులకు. అయితే ఈరోజు రాత్రి తాను మధుర మీనాక్షి ఆలయంలో ధ్యానం చేసుకుంటానని శంకరాచార్యులు మాట విని పాండురాజు వణికిపోయాట. వద్దు స్వామి, వద్దు, మేము చేసుకున్న ఏ పాపము, ఏ శాప ఫలితము చల్లని తల్లి రాత్రివేళ తామస శక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణిని బలి తీసుకుంటుందని రాజ్యంలో జరుగుతున్నదంతా చెప్పాడు. అంతా విన్న శంకరాచార్యులు, సన్యాసులకు గృహస్థుల భిక్ష స్వీకరించే వరకే ఉండాలి, కానీ ఆ తర్వాత ఆ ఇంట ఉండరాదని చెప్పి జగన్మాత ఆలయానికి వెళ్తాడు, వెళ్ళడానికి ఆయన్ని అడ్డు చెప్పొద్దు అని చెప్తారట. దివ్య తేజస్సుతో వెలుగుతున్న ఈ బ్రహ్మచారిని ఇక చూడనేమో అని పాండ్యరాజు ఆవేదన చెందాడు. ఆదిశంకరాచార్యను ఆలయంలోకి తీసుకెళ్లి తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోయాడు రాజు. ఆ రోజు రాత్రంతా ఆయనకి నిద్రలేదట. యువ సన్యాసిని అమ్మవారు బలి తీసుకుంటుంది, ఆ పాపం నా వంశాన్ని పట్టి పీడుస్తుందని బాధపడ్డాట. తర్వాత ఏం జరిగిందో మాట్లాడుకుందాం. స్టే విత్.

తద్ధీం తద్ధీం తకథిమి తకఛణు తకథిమి తకఛణు తాం తద్ధీం తద్ధీం తకథిమి తకఛణు తకథిమి తకఛణు తాం ధీం తోం నం తరగడదు తరగడదు తరగడదు.

వెల్కమ్ బ్యాక్. మీనాక్షి ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. క్షేత్రదర్శినిలో మెథియోజాగ్ డాక్టర్ దీపా నిదానకవి. సో మొత్తానికి గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకుని ఆదిశంకరాచార్యులు ధ్యానంలో కూర్చున్నారు. గర్భగుడిలో అమ్మవారు అత్యంత ప్రశాంతంగా కరుణరసాన్ని కురిపిస్తున్నట్టు ఉందట. అప్పటి వరకు అక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఉన్నపాటుగా ఆలయంలోని గంటలంతా వాతంతకవ్వే మోగసాగాయట. ఆలయం మొత్తం దీపాలు వెలిగాయి. గర్భగుడిలో ఉన్న అమ్మవారు మెల్లగా లేచి నించుందట. అర్ధనారీశ్వరుడి వైపు తిరిగి నమస్కరించింది. అడుగులో అడుగు వేస్తోంది. ఇంతలో ఎదురుగా విశాలమైన మండపంలో ధ్యాన సమాధిలో ఉన్న యోగిని గమనించింది. ఎవరితను? ఇంత తేజస్సుతో బాలశివుళ్లా ఉన్నాడేంటి? తనని చూస్తే అమ్మ ప్రేమ పెళ్ళుబుక్కుతుందేంటి అని అమ్మవారు తనకి తానే ప్రశ్నలు సంధించుకుందట. కానీ ఇదంతా గర్భగుడి గడప దాటే వరకే. మరుక్షణం ఓ నీడలాంటి రూపం ఆమెని ఆవహించింది. సాత్విక రూపం పోయి మహాకాళి స్వరూపంగా మారిపోయింది. అప్పుడే కళ్ళు తెరిచిన ఆదిశంకరాచార్యులు అమ్మవారిని కళ్ళారా చూశారట. తల్లి ఎంత అందవిహీనంగా ఉన్నా పిల్లలకు అందంగానే కనపడుతుంది అన్నట్టు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని చూసి మాతృమూర్తిగా భావించి స్తుతించడం మొదలుపెట్టారట. ఆదిశంకరాచార్యులను కబలించేందుకు అడుగులు ముందుకేస్తూ వస్తున్న మీనాక్షి ఆ శ్లోకం విని చటుక్కున ఆగిపోయింది. మీనాక్షి కొలువైన క్షేత్రం ఎంత అద్భుతమైందో శ్లోక రూపంలో చెప్పాడు శంకరాచార్యుడు. అప్పుడు ఆలోచనలో పడిన అమ్మవారు ఎదురుగా ఉన్న ఆదిశంకరాచార్యులను, నువ్వెవరు? నేను సంహారం చేపట్టే సమయంలో ఇక్కడేం చేస్తున్నావు? అడ్డు తొలుగు అందట. నువ్వు నాకు ఆహారం అవ్వాల్సిందే, కానీ నీ వాక్కు విని ఆగిపోయానని చెప్పిందట మీనాక్షి అమ్మవారు. అమ్మవారికి సాష్టాంగ దండ ప్రణామం చేసిన ఆదిశంకరాచార్యులు అంబా శాంభవి చంద్రమౌళి రబల అంటూ స్తుతించారు. కరిగిపోయిన ఆ తల్లి ఏం వరం కావాలో కోరుకో అంది. అమ్మా, నాతో పాచికలాడతావా అని పసిపిల్లవాడు అడిగినట్టు అడిగారట బాలశంకరుడు. తప్పక ఆడతాను నాయన, కానీ ఆటన్నాక పందెం ఉండాలిగా, అందుకే ఓ నిబంధన పెడతా అందట మీనాక్షి. నేను ఓడిపోతే నా భర్త ఆజ్ఞ మేరకు సంవత్సర కాలం నడుచుకుంటాను. నువ్వు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా విసుక్కోకుండా సమాధానం చెప్పాలందట. ఆ ప్రశ్నలకు సమాధానంగా వచ్చినవే దేవతా స్తోత్రాలు, కవచాలు, సహస్ర అష్టోత్తర శతనామ స్తోత్రాలు. అమ్మ ఆటలో నువ్వు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమాన్ని ఆపేయాలి. నేనోడితే మొదట ఆహారమవుతా అన్నట్ట శంకరాచార్యులు. అదే సమయంలో పరమేశ్వరుడు నుంచి ఓ కాంతి కిరణం మెరుపులా వచ్చి ఆదిశంకరులో ప్రవేశించడం ఆ తల్లి గమనించలేదట. పాచికలు సృష్టించిన అమ్మవారు, చిన్నవాడివి కదా, ఆట మొదలుపెట్టు అందట. పరమేశ్వరుడితో తప్ప మరెవరితోనూ పాచికడాదని తల్లి, సాధారణ మానవుడైన నాతో ఆడటానికి

అంగీకరించావు. అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమాన కాలం చాలా విలువైంది, మహత్తరమైంది అన్నట్ట శంకరాచార్యులు. నిన్ను స్మరిస్తూ ఆడతాను తల్లి అంటూ ఆట మొదలుపెట్టాడు ఆచార్యులు. సృష్టి స్థితి లయలను నేను నిర్వహించగలనన్న గర్వంతో ఉన్న ఆ తల్లి కళ్ళల్లో చూపుల్లో ఎరుపుదనం అహం కనిపించాయి. విజయం నాదే కదా అందట మీనాక్షి అమ్మవారు. పరాజయం ద్వారా పొందిన అవమానం దైన్యం దైవం యొక్క పాదాలను పట్టుకునేలా చేస్తుంది. ఇది మాత్రం విజయం కాదా తల్లి అన్నాడట శంకరాచార్యులు భక్తి పారవశ్యంతో అమ్మవారికి మొక్కుతూ. అమ్మవారు దిగ్భ్రాంతి చెందిందట. నాయన, నీ ప్రతి అక్షరం ఒక కవిత్వమై, ఆ ప్రతి కవిత స్తోత్రమై, ఆ స్తోత్రం ప్రతిదీ శృతి సమ్మతమై, వేదమై, వేదవాణి అయి అలరారుగాక అని దీవించిందట. ఆట పూర్తయ్యే వరకు గర్భగుడిలోనే ఉంటానని చెప్పి వెనక్కి వెళ్ళి తన స్థానంలో కూర్చుంది మధుర మీనాక్షి. ఆ క్షణం ఆమె శాంత స్వరూపిణిగా మారి ఆ యోగిని ఓడించడానికి అమ్మలా ఆలోచించిందట. ఆదిశంకరాచార్యులు తొలి విజయం ఇదేనట. సంహారానికి వెళ్తున్న అమ్మవారిని వెనక్కు పంపించి మళ్ళీ శాంత స్వరూపిణిగా మార్చారు. వరుస శ్లోకాలు చెబుతూ అమ్మను స్తుతిస్తూ ఆట తెల్లారే వరకు సాగిందట. అప్పటికే తేరుకున్న మధుర మీనాక్షి కాసేపట్లో సూర్యుడొచ్చేస్తాడు, తాను ఓడిపోతే సంహారం ఆపేయాలంటూ ఆట మీద దృష్టి కేంద్రీకరించిందట మీనాక్షి. అమ్మవారి కుండలిని యోగ శ్లోకాలు సహస్రనామ స్తోత్రం చదువుతూ పాచికలు కదిపారు ఆయన. దూరంగా శివభక్తుల రాక నమక చమకాలు అమ్మవారి సుప్రభాత గానాలు ప్రారంభమయ్యాయి. నాయన, చివరి పందెం నాదే, నా పావులన్నీ మధ్యగడిలోకొచ్చాయి, నేనే గెలిచాను అందట అమ్మవారు. నీ చేతిలో ఓటమి కన్నా నీ బిడ్డకు కావాల్సింది ఏముందమ్మా అని శంకరాచార్యులు ఆటవైపు ఒక్కసారిగా తేరిపారా చూడమ్మా. సంఖ్యాశాస్త్రపరంగా, అక్షర సంఖ్యాశాస్త్రపరంగా, మంత్రశాస్త్రపరంగా గెలుపు నాదే అన్నారట. నవావరణాలతో కూడిన శ్రీచక్ర రూపం, శ్రీచక్రంలోని ఉగ్ర బీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తామస శక్తి మాయమైంది. శ్రీచక్రం నీ దేహమైతే సహస్రనామావళి నీ నామం. నీ అపార కరుణతో ఈ రాత్రంతా నా తపస్సు ధారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్ర రాజ్యాన్ని నువ్వు తిరస్కరిస్తావా? నువ్వు చేసిన ఈ సృష్టిని, నీ ఉనికిని నీవే అర్ధరహితమని నిరూపిస్తావా? అలా చేస్తే ఆస్తికత ఉండగా నాస్తికత ప్రబలి సర్వసృష్టి నాశనం అవుతుందని చెప్పి ఆగిపోయారట శంకరాచార్యులు. అప్పటి వరకు పాచికలాడేందుకు గీసిన గడులు శ్రీచక్రం అని, కానీ తనను అందులో ప్రతిష్ఠించాడు అని అమ్మవారు గుర్తించలేకపోయారట. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

ఫైనల్లీ ఆ ఆదిశంకరాచార్యుని రూపంలో వచ్చిన ఆ బాలశంకరుడు ఎవరో కాదు, శివుడే అని అమ్మవారికి అర్థమైందట. సో స్వా అప్పుడు ఆయన మీనాక్షిదేవితో చెప్పారట, నేను నిన్ను అడ్డుకోలేకపోయాను, నీ అహాన్ని నీ తామస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను, ఎందరో నిర్దాక్షిణ్యంగా బలైపోయారు అని చెప్పి, నీకు ఇలా బిడ్డడి రూపంలో వస్తే నువ్వు చాలా ఆనందపడతావని చెప్పి, శాంత స్వభావరాలుగా మారుతావని ఇతడు నా అంశతో జన్మించిన అపర బాలశంకరుడు నిరాడంబరంగా సాగించిన అతని పర్యటన యొక్క ఉద్దేశం అతని హృదయానికి పరమశివుణ్ణైన నాకు మాత్రమే తెలుసు అని అమ్మవారికి చెప్పారట శివుడు. అప్పుడు అమ్మవారి ముఖంలో ప్రశాంతత చోటు చేసుకుంది. ఆలయంలో రాత్రి ఏం జరిగింది అనే భయంతో పాండ్యరాజు తెల్లారేసరికి పరుగులు తీశారట. అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాట. శ్రీచక్రానికి కాస్త దూరంలో నిల్చున్న పార్వతీ పరమేశ్వరులను స్తుతిస్తూ ఆదిశంకరాచార్యులు కనిపించారట. అప్పుడు పరమేశ్వరుడు ఆదిశంకరుల శ్రీశక్తి ప్రతిష్ఠతో మీ ఇంటి ఆడపడుచునైన మీనాక్షి ఇక రాత్రివేళ తామస శక్తిగా మారదని పాండ్యురాజుకి అభయం ఇచ్చారట. అందుకే ఈ శ్రీచక్రాన్ని దర్శించిన స్పర్శించిన న్యాయబద్ధమైన యోగ్యమైన అర్హతలున్న వారికి సర్వ కోరికలు నెరవేరుతాయట. ఆదిశంకరులు చిత్రించి ప్రాణప్రతిష్ఠ చేసిన శ్రీచక్రం మధుర మీనాక్షి ఆలయంలోని భూమిలోకి వెళ్ళి ప్రతిష్ఠితమైపోయిందట. అందుకే ఆ ప్రాంగణంలో మోకరిల్లినా ఏదో ఒక దివ్యశక్తి ఆవహించినట్టు ఉంటుందని చెప్తున్నారు భక్తులు. మీకు కూడా వీలైతే ఎప్పుడైనా అటువైపు వెళ్తే మధుర మీనాక్షి ఆలయాన్ని దర్శించుకోండి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ క్షేత్రదర్శిని. తమిళనాడులోని మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం గురించి మనం మాట్లాడుకున్నాం. స్టే విత్ మీ.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

Well, good morning once again, all the listeners. You are tuned to Akashwani Hyderabad FM Rainbow 101.9. Healthy morning ki welcome cheppestundi mee RJ Dr. Deepan Nidana Kavi. ఎస్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి కూడా మనం ఫిట్గా ఉండాలని, సన్నగా నాజుగ్గా కాకపోయినా బొద్దుగా ఉన్నా కానీ ఫిట్గా ఉండాలని చాలామంది ఏవేవో డైట్స్ చేస్తూ ఉన్నారు కదా. సో హెల్దీ బ్రేక్ఫాస్ట్ మన రోజంతా ఉత్సాహానికి మొదటి అడుగు. ఏమంటారు, చాలామంది ఉదయం తొందరగా బ్రేక్ఫాస్ట్ను స్కిప్ చేస్తూ ఉంటారు. కానీ మన శరీరానికి రోజంతా శక్తినిచ్చే మొదటి భోజనం బ్రేక్ఫాస్ట్ అని మర్చిపోతూ ఉంటాం. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

జనరల్గా ఎర్లీ మార్నింగ్ లేవగానే హడావిడిగా ఉంటాము, మనం వెళ్ళాల్సిన గమ్యస్థానానికి లేట్గా వెళ్తామేమో అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవ్వడానికి మాత్రమే ఆలోచిస్తాము, లేదా ఒక చోట కుదురుగా నిలబడి బ్రేక్ఫాస్ట్ అసలు చేయము. ఫాస్ట్ ఫాస్ట్గా రన్ చేస్తూ ఉంటాము, కార్లో తినడము లేకపోతే బస్సుల్లో కూర్చొని తినడము లేకపోతే అసలే తినకపోవటమో లాంటివి చేస్తూ ఉంటాం. బట్ మన శరీరానికి రోజంతా శక్తినిచ్చే మొదటి భోజనం బ్రేక్ఫాస్ట్ అన్న విషయాన్ని మనందరం మర్చిపోతూ ఉంటాం. జనరల్గా రాత్రంతా ఉపవాసం చేసిన తర్వాత మన శరీరానికి అవసరమైన పోషకాలు ఉదయాన్నే అందాలి. సో ఒక మంచి బ్రేక్ఫాస్ట్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్స్, విటమిన్స్ ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

న్యాయబంధు చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

జనరల్గా మనం మార్నింగ్ తినే ఆహారం అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ని మనం తినగలిగితే మనకు చాలా వైటమిన్స్, ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అన్నీ వస్తాయి. మన తెలుగు ఇళ్లలో లభించే ఇడ్లీ కావచ్చు, ఉప్మా కావచ్చు, పెసరట్టు, ఓట్స్, పళ్ళు, పాలు, గుడ్లు, ఇవన్నీ ఆహారాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ప్రత్యేకంగా మనం పిల్లలు, విద్యార్థులు, ఉద్యోగుల బ్రేక్ఫాస్ట్లో అస్సలు వీళ్ళంతా మిస్ కాకుండా ఆరోగ్యంగా ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. అండ్ ఇప్పుడు స్కూల్స్ అన్నీ రీఓపెన్ అవుతున్నాయి కాబట్టి మన బిడ్డలకి ఇంతవరకు మనం ఇంట్లో ఏం పెట్టామన్నది ఒక లెక్క, ఇప్పుడు వాళ్ళకి మొత్తంగా చాలా ఆరోగ్యవంతమైన ఆహారాన్ని మనము ఇవ్వాలి. అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని మనం ఇవ్వటం వల్ల బిడ్డలు కూడా రోజంతా స్కూల్లో ఉండాలి, ఇప్పుడు ఆ బ్యాగ్లన్నీ మోయాలి కాబట్టి హ్యాపీగా ఉంటారు, హెల్దీగా ఉండాలి కాబట్టి మంచి బ్రేక్ఫాస్ట్ని మనం పిల్లలకి అందించే ప్రయత్నం చేద్దాం. మాట్లాడుకుందాం, స్టే విత్.

0: మా పక్కింట్లో
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

వెల్ ఫ్రెండ్స్, మరి ఆరోగ్య చిట్కాలు అంటే మనకు జనరల్గా తెలుసు, హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం లేదా మన ఆహారం అంతా సమతుల ఆహారంగా ఉంటే చాలా బాగుంటుంది అన్న విషయం మనందరికీ తెలుసు. కాకపోతే ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాస్ నీళ్లు తాగితే, గోరువెచ్చని నీళ్లు తాగాలి. అలాగే బ్రేక్ఫాస్ట్లో మనం పళ్ళు చేర్చుకుంటే, ఎక్కువ నూనె జంక్ ఫుడ్లకి దూరంగా ఉంటే, ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే, సమయానికి మనం భోజనం చేయటం అలవాటు చేసుకుంటే, ఆటోమేటిక్గా మనకి ఆరోగ్యవంతమైన జీవితాన్ని మనం సాగించగలుగుతాం. బికాస్ వీ ఆల్ నో హెల్త్ ఈజ్ వెల్త్. మాట్లాడుకుందాం, స్టే విత్.

జనరల్గా పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారు, ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్ మేక్స్ ఎ మ్యాన్ హెల్దీ వెల్దీ అండ్ వైజ్ అని. సో మన దగ్గర ఎంత డబ్బున్నా సరే ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఆ సంపాదించిన డబ్బంతా, అంటే మనం పొద్దున్న తినకుండా రాత్రి తినకుండా రాత్రి పగలు తేడా లేకుండా అలా మనం డబ్బు సంపాదన మీద పడి ఆరోగ్యాన్ని అలక్ష్యం చేస్తే ఆ సంపాదించిందంతా మనము మళ్ళీ హాస్పిటల్ పాలు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన జీవితం అన్నది చాలా ఇంపార్టెంట్. అది డబ్బు కన్నా చాలా విలువైంది. మనం చాలా ధనవంతులతో ఈక్వల్ అనమాట మంచి ఆరోగ్యం ఉంటే. అందుకనే ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్తూ ఉంటారు. జనరల్గా ఈ మధ్యకాలంలో మనందరికీ బాగా వినిపిస్తున్న ఆరోగ్య చిట్కాలు హెల్దీ ఫుడ్లో భాగంగా మిల్లెట్స్ మిల్లెట్స్ మిల్లెట్స్ అని వినిపిస్తున్నాయి. ఇక ఎండాకాలం అంతా కూడా రాగి జావలు మిల్లెట్ జావలతో మనం రోజులు గడిపేశాము. సో ఇప్పుడు వర్షాకాలం మొదలు కాబోతోంది. ఆల్రెడీ వరుణుడు నిన్న మొన్న మన పైన అలా అలా తొలకరి చినుకులు పెద్ద పెద్ద వర్షాలు కురిపించి హాయ్ చెప్పాడు. సో ఈ టైంలో మనం కాస్త వేడి వేడిగా తినగలిగితే, అది కూడా ఆరోగ్యవంతంగా నీట్గా తినగలిగితే మనం చాలా హెల్తీగా ఉంటాం. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలు తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

వెల్ ఫ్రెండ్స్, ఆరోగ్యకరమైన ఉదయం ఆరోగ్యవంతమైన జీవితానికి పునాది. మళ్ళీ మరో ఆరోగ్య అంశంతో కలుద్దాం. వెల్ న్యూస్ బులెటిన్స్ తర్వాత ఐ విల్ బి బ్యాక్ అగైన్. డూ స్టే ట్యూ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మేట్ మండలంలోని కొహెడాలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్, సమీకృత సబ్ రిజిస్టార్ కార్యాలయ నిర్మాణాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న రాత్రి శంకుస్థాపన చేశారు. 240 ఎకరాల్లో ఈ పండ్ల మార్కెట్ రూపుదిద్దుకుంటుంది. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి వివేక్ ఆదేశించారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మృగశిర కార్తే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం రేపు రాత్రి 9 గంటలకు ప్రారంభమై 9వ తేదీ రాత్రి వరకు నిరంతరాయంగా కొనసాగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల యోగా కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిందని, ముందుగానే అందుబాటులోకి వచ్చిందని, సోషల్ మీడియా మెసేంజింగ్ ప్లాట్ఫామ్లలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రకటించింది. కొందరు ఇలాంటి పుకార్లకు పాల్పడుతున్నారని, వీటిని నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. రానున్న 3 రోజుల్లో క్రమంగా ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీలు తగ్గే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 9వ తేదీ నాటికి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ AIRNews_HBDని ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ ఉదయం 9 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

Good morning once again, all the listeners. You are tuned to Akashwani, Hyderabad FM Rainbow 101.9803. Colorful ga studio clock lo naak chupestundi. This is your joke, Dr. Deepa Nidanakavi, and vibrant Hyderabad. Well, మన నగర స్పందన మన నగర సందడి ఈ వైబ్రెంట్ హైదరాబాద్. సో ఇవాళ జూన్ 7th వీకెండ్ పార్టీస్ చాలామంది చేసుకుంటూ ఉంటారు. సో మరి ఈ ఆదివారం మన నగరంలో జరుగుతున్న ఆసక్తికరమైన కార్యక్రమాల గురించి మనం తెలుసుకునే పోయే ముందు హియర్ వి గో విత్ దిస్ బ్యూటిఫుల్ గానా. స్టే విత్ మీ.

ವೆಲ್ ಫ್ರೆಂಡ್ಸ್, ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ವೈಬ್ರೆಂಟ್ ಹೈದರಾಬಾದ್. మరి ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవా ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్

0: ವೆಲ್ ಫ್ರೆಂಡ್ಸ್, ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ವೈಬ್ರೆಂಟ್ ಹೈದರಾಬಾದ್. ಮರಿ ಆಕಾಶವಾಣಿ 90 ಸಂವತ್ಸರಾಲ ప్రజాసేవా ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం సగర్వంగా నిర్వహిస్తుంది గగన విజయం అనే విశేష అష్టావధానం. దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ కెవి రమణాచారి గారు, ఐఏఎస్ రిటైర్డ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారు వస్తున్నారు. అలాగే విశిష్ట అతిథిగా డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు, ఐఏఎస్, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు వస్తున్నారు. అవధాని శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల సాహిత్య గారు వస్తున్నారు. సమన్వయకర్త శ్రీ మరుమామూల దత్తాత్రేయ శర్మ గారు వస్తున్నారు. సో అందరూ ఆహ్వానితులే. ఇవాళ ఆదివారం జూన్ 7, 9:30 ఉదయం డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లి హైదరాబాద్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు గగన విజయం పేరిట. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.
1: నేను డాక్టర్ కెవి రమణ. భారతదేశం అంతటా కూడా ఆకాశవాణికి ఉండేటువంటి స్థానం, ప్రథమ స్థానం, వైశిష్టమైనటువంటి స్థానం, అన్నిటికంటే మించి పవిత్ర స్థానం. ఈ 90 ఏళ్ల సందర్భంగా 7వ తేదీ నాడు, అంటే రేపు ఉదయం నిర్వహింపబడేటువంటి గగన విజయం అనేటువంటి కార్యక్రమం ఆకాశవాణి యొక్క ప్రాముఖ్యతని, ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి కార్యక్రమంగా మనం అందరం భావించి ఈ కార్యక్రమంలో పాల్గొందాం. నా జీవితాన్ని ఒక లెక్చరర్గా ప్రారంభించి ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్గా ముగించి ఇప్పటికీ కూడా సామాజిక సేవలో భాగస్వామిగా ఉన్నటువంటి డాక్టర్ కెవి రమణగా నేను మీ మధ్యకు వస్తున్నాను. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించాలని, ఆస్వాదించాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ సెలవు.

0: పాఠం గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్లు సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యాఘర్ .gov.in.

వెల్ ఫ్రెండ్స్ ఆర్ వైబ్రెంట్ హైదరాబాద్లో భాగంగా ప్రసిద్ధ గాయకుడు పాపన్ పాల్గొనే శ్యామ్ ఏ మెహఫిల్ సంగీత కార్యక్రమం ఈరోజు సాయంత్రం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరగనుంది. సో గజల్స్, మెలోడీ పాటలు, బాలీవుడ్ క్లాసిక్స్తో సంగీత అభిమానులను అలరించనున్నారు. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్.
2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

వెల్ ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ ఫిట్నెస్ ప్రేమికుల కోసం తెలంగాణ రన్ 2026 నిర్వహించారు. అలాగే ఆరోగ్యంపై అవగాహన పెంచే ఈ కార్యక్రమంలో చాలామంది యువత పాల్గొన్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వీకెండ్ కల్చరల్ యాక్టివిటీస్, వర్క్షాప్స్, కమ్యూనిటీ మీట్స్ చాలా జరుగుతున్నాయి. యువత, కుటుంబాలు, కళాప్రియులు వీటిలో పాల్గొని తమ వీకెండ్ని మరింత ఆనందంగా గడపబోతున్నారు. మాట్లాడుకుందాం. Stay tuned.

0: ఎస్ డియర్ ఫ్రెండ్స్, వీకెండ్ అంటే కేవలం విశ్రాంతి మాత్రమే కాదు, కొత్త అనుభవాలు, కొత్త పరిచయాలు, కొత్త జ్ఞాపకాలని సొంతం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఎక్కడికి వెళ్ళినా ట్రాఫిక్ నియమాలను మాత్రం పాటించండి, తగినంత నీళ్లు వెంట తీసుకెళ్ళండి, కుటుంబంతో సంతోషమైన సమయాన్ని గడపండి. మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.
1: ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక.

వెల్ ఫ్రెండ్స్, ఏది ఏమైనా సరే మన నగర పరిశుభ్రతని కాపాడాలి. బికాజ్ సంతోషమైన నగరమే బాధ్యతలు గల పౌరులతో నిర్మితమవుతుంది. కాబట్టి ఇవాల్టి వైబ్రెంట్ హైదరాబాద్లో మనం బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకున్నాం. ఇంకా మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, మాట్లాడుకుందాం. స్టే హ్యాపీ, స్టే కనెక్టెడ్, స్టే విత్ మీ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఫిట్ ఇండియాలో భాగంగా ఈరోజు ఉదయం గచ్చిబౌలిలో రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై సైకిల్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈరోజు వరల్డ్ బైసైకిల్ డే సందర్భంగా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమంలో రాష్ట క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం ఉప్పల్లో మల్కేజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. ఈ నెల 20వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తారు. ఈ లోక్ అదాలత్లో రాజీకి అనువైన క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్, పెండింగ్ ట్రాఫిక్ చలనాలను పెద్ద సంఖ్యలో పరిష్కరించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. మహిళల భద్రత ఆర్థిక స్వాతంత్రానికి ఊతమిస్తూ తెలంగాణ మహిళా భద్రతా విభాగం స్త్రీ రైడ్ అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా మహిళలే నడిపే క్యాబ్లు, ఆటోరిక్షాలు, ఎలక్ట్రిక్ బైక్లను పరిచయం చేసింది. డీజీపీ సివి ఆనంద్ అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించారు. ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా ఈరోజు ఉదయం 9:30 గంటలకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం గగన విజయం పేరుతో విశేష అష్టావధాన కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం హైదరాబాద్ నాంపల్లి సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరుగుతుంది. ఇంకుడు గుంతల నిర్మాణంతోనే భూగర్భ జల మట్టాలు పెంచుకోవచ్చని, వాననీటి సంరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని జలమండలి ఎండీ కె అశోక్ రెడ్డి తెలిపారు. ప్రతి నివాసంలో ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకుని వాననీటిని సంరక్షించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రానున్న 3 రోజుల్లో క్రమంగా ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీలు తగ్గే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ నెల 9వ తేదీ నాటికి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురేట్ AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: की बात, ప్రకృతి కి బాత్ ఆకాశవాణికి సాత్ అనే ప్రోగ్రామ్ ని వింటారు. ఈ పాట తర్వాత కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్డ్.
1: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
2: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
1: మన శ్రీ చైతన్య విద్యార్థి.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకే
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: Top music on that night.

ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್. 9:38 ಸ್ಟುಡಿಯೋ ಕ್ಲಾಕ್ ಕಲಫಲಿ ಶೋಸ್ ಅಂಡ್ ದಿಸ್ ಇಸ್ ಯುವರ್ ಜಾಗ್ ಡಾಕ್ಟರ್ ದೀಪಾ ನಿಧಾನ ಕವಿ. ವೈಬ್ರೆಂಟ್ హైదరాబాద్లో చాలా హ్యాపెనింగ్స్ అవుతున్నాయి. ఇవాళ సురవరం ప్రతాపరెడ్డి హాల్లో, నాంపల్లి సురవరం ప్రతాపరెడ్డి హాల్లో గగన విజయం పేరిట మన ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అష్టావధానాన్ని ఏర్పాటు చేశారు. అలాగే గచ్చిబౌలి స్టేడియం దగ్గర సైకిల్ లవర్స్ అందరూ కూడా ఇవాళ అందరం పొల్యూషన్ ఫ్రీ లైఫ్ని ఎంజాయ్ చేయాలి అన్న ఉద్దేశంతో సైకిల్ రైడ్స్ చేయడం జరిగింది. అండ్ ఇవాళ ఉప్పల్ బగాయత్కి సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి ఒక కార్యక్రమానికి శంకుస్థాపన చేయడానికి ఇంకా చాలా హ్యాపెనింగ్స్ ఉన్నాయి. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

ಎಸ್ ಫ್ರೆಂಡ್ಸ್, 9:52 ಸ್ಟುಡಿಯೋ ಕ್ಲಾಕ್ ಕಲಫಲಿ ಶೋಸ್. ಐ ಆಲ್ವೇಸ್ సేస్ చెడుని మీ చెవికి దూరంగా ఉంచండి, మంచిని మీ పెదవుల ద్వారా 10 మందికి పంచండి. విత్ దిస్ నోట్ యువర్ జగ్దీప్ ఆఫీషియలీ సైనింగ్ ఆఫ్ టుడే షో. సీ ఆల్ నెక్స్ట్ వీక్. అంటిల్ దెన్ డూ స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9. స్టే ట్యూన్.

కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అంతర్జాతీయ ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ మన దేశంలో ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే అత్యంత తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న హైడ్రా ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేదీన 15వ తేదీన రద్దు చేసినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలియజేశారు. తిరిగి ఈ నెల 22వ తేదీ నుంచి ఈ కార్యక్రమం యథావిధిగా ఉంటుందని పేర్కొన్నారు. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని బిలాస్పూర్ బెంగళూరు వయా సికింద్రాబాద్ మార్గంలో ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైలు ఈ నెల 12వ తేదీన బిలాస్పూర్ నుంచి బయలుదేరి శనివారం రాత్రికి బెంగళూరుకు చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే తెలియజేసింది. ఈ నెల 8వ తేదీ రాత్రి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రారంభం కానున్న చేప ప్రసాదం పంపిణీకి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. చేప ప్రసాదం తీసుకునేందుకు వచ్చేవారి కోసం 124 ఆర్టీసీ ప్రత్యేక బస్సులను వివిధ ప్రాంతాల నుంచి నడుపుతారు. ఈ నెల 20వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తారు. ఈ లోక్ అదాలత్లో రాజీకి అనువైన క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్, పెండింగ్ ట్రాఫిక్ చలానాలను పరిష్కరించుకోవచ్చు. ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం గగన విజయం పేరుతో విశేష అష్టావధారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం హైదరాబాద్ నాంపల్లి సూరవనం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ప్రస్తుతం జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురేట్ AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: All right, another very interesting song that you listen. In fact, this is the first song that we started playing here in this edition of Namaste Lo Adab. Namaste Lo Adab mein aapne ye ek bahut hi aur khoobsurat sa nagma aapne suna. Kal ki barish ke baad ka jo asar hai wo ek khaas asar hai. Hawaon mein ek khun ki khushbu aur ek mahol sa ban gaya hai. And if you look at this one, especially the song that has always been there. So after yesterday's rain washed away the city clean, the morning feels lighter, fresher and full of promise. And speaking of ray of light, let's talk about the song that redefined the pop music in the late 90s. Imagine the world rushing by its fast forward neon lights and streaking across the sky. And one voice soaring above it all. The voice was Madonna and the song was Ray of Light. And this was released 1998, and it wasn't just a simple pop single song, but it was a spiritual awakening wrapped in electronic beats. Today, as the clouds clear and the sun breaks through, let's step into the radiant energy together. And Akmal ki baat, so lots of things related to this song, especially the spiritual influence, the collaboration and the songwriting that sparked some of the collaborative efforts and the whole thing that Madonna really wanted to have a nickname. And then this legacy continues. So we will be able to listen to some Hindi tracks as well. Lekin usse pehle lenge ek chota sa break, to aap hamare saath yun hi jude rahiye. Aap hame apna mausam ka haal bhi bataiye, aapko kaisa laga pre-monsoon shower mausam ka, aur monsoon ki aamad ka sabhi ko intezaar rahega.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
3: బాబు, నిన్న నా మేనల్లుడి ఇంటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు, అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? 0. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
4: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
3: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ .gov.in.
5: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.
6: పాటైనా
7: పాటైనా
8: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
6: ఏ చోటైనా
7: శ్రోతల ఆనందాలగని
6: మధుర గానాల మనోరంజని
7: మన జనరంజని
8: మనసునే మీటకే నేస్తమా.
7: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 నుండి 10 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
8: 2324 0856.
7: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: Billboard Hot 100 for the first 3 weeks, and it remains one of TLC's most social conscious hits, earning them Grammy nominations and inspiring countless listeners with its message of self-acceptance. Namaste, hello, adab, aap sun rahe hain Hyderabad aur Secunderabad mein. To humne Timeless Romance ko bhi suna Mohammed Rafi ki awaaz mein, ka kya hua tera vaada, and we have just moved forward, and from the same era we brought back this strength of TLC into it. And a kamal ki baat, undoubtedly, that's the original song began with a poem of T-Boys written during the period of illness and insecurity, and that's how it all started. The song was later covered in Glee and mixed with When I Feel Pretty, from Unpretty to Pretty, showing its enduring relevance in the pop culture. So a lot of, you know, commercial performances have also happened, and that was Unpretty for You, a song that dared to say beauty isn't skin deep, it's soul deep. That the relationship between skin and soul, one has to understand. So let's move on and listen to the next track that I have for you, and hope you are going to like it. But before that, we'll take a quick break, and post that we'll have the song.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే, మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.
4: మాటైనా
5: పాటైనా
6: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
4: ఏ చోటైనా
5: శ్రోతల ఆనందాలగని
4: మధుర గానాల మనోరంజని
5: మన జనరంజని
6: మనసునే మీటకే నేస్తమా.
5: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
6: 2324 0856.
5: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: घड़ी के 12 बज चुके हैं, तो हम भी आपको एक बार फिर से याद दिला दें, आपने अपने रेडियो सेट्स पर ट्यून किया है हमारे खास शो नमस्ते हेलो आदाब। मैं हूं आपका रेडियो मैन और हम पहुंच रहे हैं रेडियो की तरंगों के संग जो के हैं 101.9 के माध्यम से। सो 12 बजे से लेकर 1 बजे तक लेट द म्यूजिक पेंट योर आफ्टरनून एंड वी विल स्टार्ट विद वन ऑफ द मोस्ट इम्पॉर्टेंट सॉन्ग्स ऑन द अगेन द रेन एस थीम, लेकिन उससे पहले लेंगे एक छोटा सा ब्रेक।
1: Decided to join the Indian Navy as a career? Unmarried men and women candidates can apply online to become permanent commissioned officers in executive and technical branches under 10+2 BTech cadet entry scheme. Entry opening from 3rd January 2026. Last date for submission is 19th January 2026. For more detail, visit www.joinindiannavy.gov.in. Indian Navy, an ocean of opportunity.
2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం
4: తరం మారింది. శ్రీ చైతన్య సిద్ధమైంది.

0: డాక్టర్లు
1: ఒక శ్రీ చైతన్య నుండి.
2: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
3: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నమాట.
4: మాటైనా
5: పాటైనా
6: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
4: ఏ చోటైనా
5: శ్రోతల ఆనందాలగని
4: మధుర గానాల మనోరంజని
5: మన జనరంజని
6: మనసునే మీటకే నేస్తమా.
5: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలుగు రాష్ట్రాల నుండి
2: 300 మార్కులు సాధించిన
3: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
4: మన శ్రీ చైతన్య విద్యార్థి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఇంటి ఖర్చులకి డబ్బులు ఇవ్వండి భర్త గారు.
2: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
1: మరి కరెంటు బిల్లుకు
2: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
1: ఓహో మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
2: సరే.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
4: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
5: ఆల్ రైట్ దోస్తో, నమస్తే లో, ఆదాబ్. మే మే జో లేకర్ ఆయా హూ వో అగ్లా నగ్మా హై. రొమాన్స్ కే బాద్ కా జో కదమ్ హై వో హై ఆప్కి రూహ్ కో ఛూ లేనే వాలా. అరిజీత్ సింగ్ ఔర్ పలక్ ముచల్ కీ ఆవాజో మే మిథున్ కీ ధున్ ఔర్ ఆదిత్య రాయ్ కపూర్ ఔర్ శ్రద్ధా కపూర్ కీ కెమిస్ట్రీ కో దర్శాతా హువా యే చాహూ మే యా నా ఆశిక్ కీ దో సే యే నగ్మా. ఏక ఐసా గీత్ జో మొహబ్బత్ కే జజ్బాత్ కో ఏక నయీ బులందీ దేతా హై.

0: న్యాయబంధు చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: పిల్లల్లో దారి తప్పని స్వేచ్ఛ, లోపాలు సరిదిద్దే వ్యవస్థ, 40 ఏళ్ల అనుభవం చెప్పే పాఠం, గురి తప్పని ప్రోగ్రాముల బలం, అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
2: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నమాట.
3: మాటైనా
4: పాటైనా
3: ఏ చోటైనా
4: శ్రోతల ఆనందాలగని
3: మధుర గానాల మనోరంజని
4: మన జనరంజని
5: మనసునే మీటకే నేస్తమా.
4: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: ऑलराइट दोस्तों, बॉलीवुड के रोमांस की एक नई बुलंदी देने वाला ये नगमा है। प्रीतम की धुन में शाहरुख खान और काजोल की अमर जोड़ी को यादगार बनाता है गिरुआ। फिल्म है दिल वाले और एक ऐसा गीत जो रंगों का जादू और मोहब्बत के जज्बात को एक साथ लाता है ना कमाल का संगीत। तो लेते हैं छोटा सा ब्रेक, फिर उसके बाद रहेगा ये दूसरा गाना।
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం సకల

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్

0: ये है तू ही दिसदा, एक ऐसा गीत जो दिल को शांत कर दे और मोहब्बत को एक नई रोशनी देता है। सो दिस सॉन्ग इज सो सॉफ्ट एंड रोमांटिक बैलेड, कॉन्ट्रास्ट द ब्यूटिफुल द सॉन्ग इज मोर ब्यूटिफुल दैन द एंटायर हॉरर कॉमेडी। सो विजुअल्स आर क्वाइट लश ग्रीन एंड केव्स, केमिस्ट्री काफ़ी अच्छी है और ये सॉन्ग बहुत ज़्यादा मशहूर हुआ है। एक्साइटमेंट है, प्रियदर्शन की ये फिल्म है। अप्रैल में ये फिल्म रिलीज हुई थी। हॉरर कॉमेडी है, हॉन्टिंग प्लेस के बारे में। अगर आपने नहीं देखी, अगर आपको हॉरर और कॉमेडी दोनों पसंद है तो आप देख सकते हैं। ये एक नगमा जो भूत बंगला के माहौल में एक रोमांस का माहौल पैदा कर देने वाला। तो आइए आगे बढ़ते हैं और लेते हैं छोटा सा ब्रेक, ब्रेक के बाद और गाने।
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నమాట.
4: మాటైనా
5: పాటైనా
6: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
4: ఏ చోటైనా
5: శ్రోతల ఆనందాలగని
4: మధుర గానాల మనోరంజని
5: మన జనరంజని
6: మనసునే మీటకే నేస్తమా.
5: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం సకల

0: సహితం మన ప్రజాప్రభుత్వం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

మీరుంటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, నేను ఆర్జే అనుష సిద్ధంగా ఉన్నాను. మరి ఈరోజు మన డబుల్ కమీటర్ షోని స్టార్ట్ చేయడానికి మరి మీ అందరికీ నమస్కారం, స్వాగతం, సుస్వాగతం, అనుస్వాగతం.

సో ఫ్రెండ్స్ మరి సరదా సరదాగా ఈరోజు మన డబుల్ కమీటా షోలో ముందుగా మరి జస్ట్ని హైదరాబాద్లో సరదా సరదాగా హైదరాబాద్కి సంబంధించిన విశేషాలు మాట్లాడుకుందాం. ఆ తర్వాత మరి రోజుకున్న ఇంపార్టెంట్

ఫ్యాన్స్ గురించి మాట్లాడుకున్న తరువాత అండ్ మరి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఏమున్నాయి ఏంటి అని అలా ఒక రౌండ్ వేసిన తర్వాత దెన్ తాజా ట్యూన్స్లో మంచి మంచి హిట్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేసేద్దాము. అలా చేయాలి అంటే సూపర్ హిట్ సాంగ్తో స్టార్ట్ చేయాలి కదా. వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ అసాధ్యుడు నుంచి వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: FM Rainbow 101.9.
1: సూపర్ హిట్ సాంగ్స్ విన్నారు ఫ్రమ్ ద మూవీ చింతకాయల రవి అండ్ అలాగే మరి సూపర్ హిట్ మూవీ గజనీ నుంచి. సో ఫ్రెండ్స్ మనము నాము మరి డబుల్ కమీటా షోలో నేను మీ ఆర్జే అనుష. సో ముందుగా మనం జస్ట్నే హైదరాబాద్లో హైదరాబాద్ గురించి విశేషాలు మనం తెలుసుకుందామని అనుకున్నాం కదా. అయితే యూనో ఎప్పుడూ కూడా కాలం మారే కొద్దీ చాలా చాలా మార్పులు వస్తూనే ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం, ఎన్నో అభివృద్ధి కూడా చెందుతూ ఉంటాయి. యూనో ప్రతి ఫీల్డ్లో మార్పులు వస్తూ ఉంటాయి, అందులోనూ మరి టెక్నాలజీ విషయం అయితే ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా మార్పులు వచ్చేస్తూనే ఉంటాయి కదా. సో వాటికి సంబంధించి మనం అప్డేటెడ్గా డెఫినెట్గా ఉండాలి. మరి యూనో జనరేషన్తో పోటీ పడాలంటే ఆ మాత్రం ఉండాల్సిందే. మరి అంతా టెక్నాలజీని హ్యాండిల్ చేయాలి అన్న యూనో డెఫినెట్గా మేనేజ్ అయితే ఎప్పుడు చేస్తూ ఉండాలి ప్రతి విషయం. మరి టెక్నాలజీ అయితే చాలా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. సో అయితే దానికి ప్రత్యేకంగా కొంతమంది పని చేస్తూ ఉండాలి. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ ట్రెండ్లో ఎక్కువ మంది మరి చదువుతున్నది ఏం చేస్తున్నది కూడా ఎక్కువ ఐటీకి సంబంధించే కదా. సో ఆ జాబ్స్ ఎక్కువగా మరి అందరు ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. మరి ఐటీ, సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఏదైనా ఇప్పుడు ప్రస్తుతం టాక్లో ఉంది కాబట్టి మరి మన హైదరాబాద్ అయితే కనుక డెఫినెట్గా మనందరికీ తెలిసింది ఒక పెద్ద ఐటీ హబ్ అని. సో మరి ఈ ఐటీ హబ్ చాలా చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. అండ్ మరి వాటి గురించి బోల్డ్ అండ్ విశేషాలు మనం మాట్లాడుకుందాం. కానీ సూపర్ హిట్ సాంగ్ తర్వాత వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ అతడు నుంచి. వెంటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సో ఫ్రెండ్స్, నేను ఆర్జే అనుష అండ్ మనం ఉన్నాము డబుల్ కమీటా షో జస్నే హైదరాబాద్ లో. సో ఫ్రెండ్స్, మరి మన హైదరాబాద్ ని ఐటీ హబ్ కాబట్టి మరి ఆ విశేషాల గురించి మాట్లాడుకుంటున్నాగా. సో యాజ్ ఐటీ హబ్ చూస్తున్నాం ఈరోజు. అయితే యూనో మన హైదరాబాద్ ప్రపంచంలోనే ఐటీ కంపెనీలకు చాలా చాలా ప్రత్యేకమని ఇందాక అనుకున్నాము. ఎంత ప్రత్యేకం అంటే యూనో ఆల్మోస్ట్ ఇంచుమించు అంటే ఆల్మోస్ట్ 95% దాకా అని చెప్పుకోవచ్చు. ప్రపంచంలో టాప్ కంపెనీస్ అన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి అని మరి చెప్తూ ఉంటారు అందరూ, అండ్ ఎక్స్పర్ట్స్ అందరూ అంటూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే కొన్ని కంపెనీలు వాళ్ళ సొంత కంపెనీ ఉంటుంది కదా, ఆ సొంత అంటే సొంత దేశంలో కంపెనీ ఉంటుంది కదా, అక్కడ జనరల్గా మనం పెట్టుకోవడం అంటూ ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. అయితే యూనో అక్కడ స్థాపించిన తరువాత నెక్స్ట్ బయట ఎక్కడన్నా కనుక స్థాపించడం జరిగింది అంటే అది భారతదేశంలోనే అని చెప్తూ ఉంటారన్నమాట. మరి హైదరాబాద్లోనే స్థాపించాలి అంటే కనుక చాలా చాలా స్పెషల్గా ఉండాలి కదా. నిజంగా మనందరికీ చాలా చాలా గర్వకారణం. ఇక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా చాలానే ఉన్నాయన్నమాట. అంతేకాకుండా ఏను స్టార్టప్స్ ఉన్నాయి, అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ హబ్గా కూడా ఉందన్నమాట మన హైదరాబాద్. బాగుంది కదా, నిజంగా యూనో చాలా చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది విన్న తర్వాత. అందరిలో మనం స్పెషల్గా ఉన్నామంటే గ్రేట్ అని చెప్పొచ్చు. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే బాలు చిత్ర నుంచి సుపైత్ సాంగ్ సిద్ధంగా ఉంది, వెంటనే ఉండండి 101.9 FM రెయిన్బో. రెయిన్బో తో జీవితం రంగులమయం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలిలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: FM Rainbow 101.9.

0: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో మనం ఉన్నాము మరి జస్ట్ని హైదరాబాద్ లో, అండ్ మాట్లాడుకుంటూ ఉన్నాము మరి హైదరాబాద్ యాజ్ అ ఐటీ హబ్ గురించి. యూనో మరి ఐటీ ప్రపంచం మొదట అయినో విని మనకి ఒకటైతే అర్థమవుతూ ఉంటుంది, ఏంటంటే హైటెక్ సిటీలో స్టార్ట్ అయింది అని. సో అంతకుముందు ఎలా ఉన్నా ఏం చేసినా యూనో గుర్తింపు మాత్రం హైటెక్ సిటీ స్టార్ట్ అవ్వడం తర్వాతే మనకి ఎక్కువగా మనం గుర్తించడం జరిగింది. యూనో ఆ తర్వాత యూనో జనరల్గా హైటెక్ సిటీ అంటూ ఉంటాం, కానీ దాని ఫుల్ ఫామ్ మాత్రం చాలా యూనో మనలో చాలామందికి తెలియదనే చెప్పొచ్చు. యూనో హైటెక్ సిటీ అంటే హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సిటీ అన్నమాట. యూనో అందుకే యూనో అందరూ ప్రేమగా హైదరాబాద్ని సైబరాబాద్ అని కూడా పిలుచుకుంటూ ఉంటాము, అండ్ ఇప్పుడు వాడుకలోకి కూడా వచ్చేసింది అది. సో మరి హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సిటీ హైటెక్ సిటీ స్టార్ట్ అయిన తర్వాత మనకు తెలుసు అలా నెమ్మదిగా మరి మాదాపూర్, కొండాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇంకా చాలా చాలా చుట్టుపక్కలంతా కూడా విస్తరించిపోయింది. సో టెక్నాలజీకి సంబంధించి ఎవరు ఎటువంటి చదువుకున్నా సరే ఇక్కడ ఉపాధి అవకాశాలు చాలా చాలా బాగా ఉంటాయని చెప్తూ ఉంటారు. అందుకే అందరూ హైదరాబాద్కి రావడానికి ఇష్టపడుతూ ఉంటారు. యూనో టెక్నాలజీకి సంబంధించి చాలా రకాల ఉద్యోగాలు ఉంటాయనుకోండి, అవన్నీ ఇక్కడ చాలా చాలా బాగుంటాయని మరి చదువుకున్న స్టూడెంట్స్, ఎక్స్పర్ట్స్ అండ్ మరి రకరకాల కంపెనీలు స్థాపించిన వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, మరి ఇంకా విశేషాలు మాట్లాడుకుందాం. కానీ సుపైత్ సాంగ్ తర్వాత వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ వీరసింహారెడ్డి నుంచి. వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: FM Rainbow 101.9. వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సో ఫ్రెండ్స్, నేను ఆర్జే అనుష అండ్ మీరు వింటున్నారు డబుల్ కమీటర్ షో. సో ఫ్రెండ్స్, డబుల్ కమీటర్ షోలో మనము నవ్ జస్ట్ ని హైదరాబాద్ లో అండ్ మరి హైదరాబాద్ ని యాజ్ ఐటీ హబ్ గా ఈరోజు

మరి మాట్లాడుకుంటున్నాం. అయితే యూనో హైదరాబాద్ ఐటీ హబ్గా మారడానికి ఎన్నో కారణాలున్నాయి డెఫినెట్గా, కానీ అందులో కొన్ని జనరల్గా మాత్రం చెప్పుకోవాలి మనం. ఇక్కడ యూనో మనందరికీ తెలుసు కాస్ట్ ఆఫ్ లివింగ్ అందుబాటులో డెఫినెట్గా ఉంటూ ఉంటుంది. మిగతా మెట్రోపాలిటన్ సిటీస్తో పోల్చుకుంటే కనుక ఇప్పటికీ కూడా హైదరాబాద్ చాలా చాలా అందుబాటులోనే ఉంటుంది అన్ని విధాలుగాని చెప్తూ ఉంటారు. అందులోనూ మరి వాతావరణం కదా, సో క్లైమేట్ చాలా చాలా బాగుంటుంది ఇక్కడ. అఫ్ కోర్స్ ఈ మధ్యన యూనో ఇంచుమించు ఒక 4 ఇయర్స్ తర్వాత కొంచెం హార్ష్గా అనిపించినప్పటికీ సమ్మర్ అది ఉండాలి, అదే జనరల్గా ఎప్పుడూ ఉండేది. సో చిన్న బ్రేక్ రావడం వల్ల మనకు అలా అనిపిస్తుంది, కానీ యూనో ఏదైనా కానీ చాలా చాలా బాగుంటుంది. అండ్ ట్రావెలింగ్ కూడా చాలా సులువు అనమాట చేయటం, ఎందుకంటే మనకి యూనో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కానీ అన్నీ కూడా చాలా అందుబాటులో ఉంటాయి. అండ్ ఈజీగా ట్రావెల్ చేయొచ్చు సిటీలో, ఏ మూలకైనా కూడా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. యూనో ట్రాఫిక్ కొంచెం యూనో ట్రాఫిక్ జామ్స్ పక్కన పెడితే కనుక ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అని చెప్తూ ఉంటారనమాట సిటీలో ఏ మూలకైనా. అయితే యూనో ఎప్పుడు మరి దేశంలో ఎక్కడి వారైనా కానీ ఇక్కడ సులువుగా అడ్జస్ట్ అయిపోతూ ఉంటారనమాట. ముఖ్యంగా యూనో లివింగ్ కండిషన్స్ అండ్ అంతేకాకుండా లాట్ ఆఫ్ క్యుజీన్స్ ఉంటాయి కదా, సో మరి రకరకాల క్యుజీన్స్ ఉంటాయి కాబట్టి అందరికీ ఎవరికి కావాల్సిన వాళ్ళకి ఉంటూ ఉంటుంది కాబట్టి వాళ్ళ టైప్ ఆఫ్ ఫుడ్ చాలా చాలా నచ్చుతూ ఉంటుంది. ఇంకా చాలా కారణాలే ఉన్నాయనుకోండి, కానీ జనరల్గా మనం ఈ కారణాలను చెప్పుకుంటూ ఉంటాం అండ్ మన అందరికీ కూడా తెలిసిందే. సో మరి ఎంతైనా మన హైదరాబాద్ చాలా చాలా స్పెషల్ అబ్బా కదా. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, మరేమో సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది మీ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ శివం నుంచి. వెంటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగుల మాయం.

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్.
1: సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ శివం నుంచి. సో ఫ్రెండ్స్, మరికొద్ది క్షణాల్లో మన రెయిన్బో క్లాక్ లో 3 గంటలు కావస్తుంది. తెలుగులో వార్త ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఆరోగ్యకరమైన జీవన శైలికి సైక్లింగ్ అత్యంత అవసరమని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సైకిల్ ర్యాలీని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా జెండా ఊపి ప్రారంభించారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 1,474 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం శంకుస్థాపన చేస్తారు. ఉప్పల్ భగాయత్లో ఎంఎంసీ కార్యాలయ భవనం, కంటోన్మెంట్లో ఏఓసీ రోడ్లు, ఎల్బీనగర్లో వంతెన పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుడతారు. అలాగే ఉప్పల్లో సుమారు 27 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న 100 పడకల ఏరియా ఆసుపత్రికి కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు గగన విజయం పేరుతో విశేష అష్టావధానం కార్యక్రమం నిర్వహించింది. నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి, విశిష్ట అతిథిగా డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి హాజరయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు కార్యనిర్వహణాధికారి భవానీశంకర్, ఆలయ అర్చకులు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి అభివృద్ది చెందిన దేశాల ధరలతో పోలిస్తే భారత్లో వంట గ్యాస్ ధర తక్కువేనని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఈశాన్య రాష్టమైన త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రాంటియర్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో హోంమంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు. గోవాలోని మడ్గావ్లో నిన్న జరిగిన సాఫ్ మహిళల ఛాంపియన్షిప్ 2026 ఫైనల్ పోటీలో భారత్ బంగ్లాదేశ్ను 3-1 తేడాతో ఓడించి 6వ సారి టైటిల్ను కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనం ఎంటర్ అయిపోయాము మన సెకండ్ సెగ్మెంట్, మన డబుల్ కమీటా షోలో. రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి తెలుసుకునే టైం వచ్చేసింది కాబట్టి డెఫినెట్గా మనం విశేషాలు తెలుసుకుందాం. కానీ సూపర్హిట్ సాంగ్ తర్వాత ముందుగా వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ మరణ మృదంగం నుంచి. వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: FM Rainbow 101.9. వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనమున్నాము మరి రోజుకున్న ఇంపార్టెన్స్ తెలుసుకునే సెగ్మెంట్లో. సో ఆ విశేషాలకు వెళ్ళిపోదాం. యూనో, ఎప్పుడూ కూడా బాగా బిజీగా ఉంటున్నాము మనందరం కూడా ఈ మధ్యకాలంలో. యూనో, ప్రతి ఒక్కరూ వాళ్ళ పనుల్లో చాలా నిమగ్నమై ఉంటున్నారు. అండ్ ఎంతో కొంత స్ట్రెస్ వచ్చేస్తూ ఉంటుంది, చిన్నదానికి పెద్దదానికి. అదే ఇది అని ఏమి లేకుండా అన్నిటికీ ఉంటుంది అనుకోండి. అయితే ఎవరి పనుల్లో వాళ్ళు బాగానే బిజీగా ఉంటున్నాం, కానీ ఎప్పుడు కూడా అన్ని అంతా వర్క్ ఫినిష్ చేసుకుని అన్ని పనులు అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? ఇంటికే కదా. అయితే అక్కడ మన కోసం ఎదురు చూసే మన వాళ్ళు ఉంటారు. మరి మన గురించి ఆలోచించేవారు, మన కోసం కేర్ చేసేవాళ్ళు ఉండటం నిజంగా చాలా చాలా అదృష్టం అని చెప్పచ్చు. మరి ఈ విషయం మనం పెద్దగా గుర్తించకపోవచ్చు అనుకోండి, ఎందుకంటే రోజువారి మన లైఫ్లో అలా నార్మల్గా క్యాజువల్గా వెళ్ళిపోతూ ఉంటాం. అయితే ఇదే విషయం ప్రత్యేకంగా దీని గురించి మాట్లాడుకోకపోవచ్చు, కానీ కొంత సెగ్మెంట్ వాళ్ళు ఉంటూ ఉంటారన్నమాట. అంటే కొన్ని ఆశ్రమాల్లో ఉండేవాళ్ళు కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో చదివేవాళ్ళు కానీ, అలాగే ఉద్యోగరీత్యా ఇంట్లో కాకుండా ఎక్కడో దూరంగా ఉండేవాళ్ళని అడిగితే మాత్రం చెప్తారన్నమాట ఈ విషయం గురించి. మనం అంటే కేరింగ్ ఉంటే వాళ్ళు కనుక మన చుట్టూ ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా, ఎందుకంటే లేకపోతే లైఫ్ చాలా చాలా ఖాళీ ఖాళీగా అనిపిస్తూ ఉంటుంది. యూనో, వీళ్ళందరికీ అంటే ఎవరైతే బయట ఉంటూ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా డెఫినెట్గా ఎలా ఉంటుందో మాత్రం ఆ ఫీలింగ్ వాళ్ళే చెప్తారు. అయితే ఇప్పుడు మాత్రం యూనో కొంతవరకు ఈ ఫీలింగ్ లేదని చెప్పచ్చు, ఎందుకంటే ఈ టెక్నాలజీ వల్ల డెఫినెట్గా అందరూ ఎంత దూరంలోనో ఎంతో కొంత దగ్గరగా ఉన్న ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుందన్నమాట. అండ్ యూనో, మనం దగ్గరుండే ఎవరినైనా కేర్ చేయాలా, ఎవరికైనా కేర్ తీసుకోవాలంటే అలా ఏం లేదు, దూరంగా ఉన్నా కూడా ఇప్పుడు తీసుకునే ఛాన్స్ వచ్చింది టెక్నాలజీ వల్ల. మరి ఈరోజు కేరింగ్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే వరల్డ్ కేరింగ్ డే అన్నమాట ఈరోజు. సో అందుకని మరి కేరింగ్ గురించి విశేషాలు తెలుసుకుంటూ ఉన్నాము. సో యూనో, ఎప్పుడూ కూడా మన కోసం ఒకరు కేర్ చేయటం అంటే ఆ

ఏ చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. సో అంటే మన కోసమే కాదు, అఫ్కోర్స్ మనం కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ఎప్పుడు కూడా కేర్ చేస్తూ ఉండాలి. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మంచి పాట సిద్ధంగా ఉంది, ఫ్రమ్ ద మూవీ డార్లింగ్ నుంచి వచ్చేస్తుంది. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి,
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: అంటే నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో మనమున్నాము మరి డబుల్ కమీటర్ షో సెకండ్ సెగ్మెంట్, మరి రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకునే సెగ్మెంట్లో. కాబట్టి మరి ఆ విశేషాల్లోకి వెళ్ళిపోదాం. అయితే యూనో మనం ఎప్పుడు కూడా ఆరోగ్యంగా, సంతోషంగా, సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం. అయితే అలా ఉండాలి అంటే మంచి ఆహారం తీసుకుంటూ అఫ్కోర్స్ ప్రతిరోజు కుదిరినంత వరకు వ్యాయామం చేయాలి. మరి వ్యాయామం సరే, కానీ మంచి ఆహారం తింటే అందులోనూ అది ప్యూర్గా ఎలాంటి కలుషితాలు లేకుండా ఉండటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం తినే ఆహారం ఎంత శుద్ధంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాం. యూనో పొలంలో పండిన తరువాత అది మన ఇంటి వంటగదికి చేర్చే, అంటే వచ్చే క్రమంలో ఎక్కడెక్కడికి వెళ్ళి మరి వస్తుందో యూనో ఇన్ఫ్యాక్ట్ చాలామందికి తెలియకపోవచ్చు కూడా. అందుకే మరి పచ్చిగా తినే ఆహారం అండ్ ఉడికించిన తర్వాత తినే ఆహారం, ఇలా డిఫరెన్సెస్ ఎలాగో ఉంటాయనుకోండి. సో అంతేకాకుండా వాటిని అంటే సరైన పద్ధతిలో మనం జాగ్రత్త పరచుకోవాల్సి వస్తుంది. యూనో ఫ్రెష్గా తింటూ ఉన్నప్పుడు అఫ్కోర్స్ పచ్చివి మనం చాలా తింటూ ఉంటాం. ఫ్రూట్స్ కొన్ని వెజిటబుల్స్ కూడా పచ్చిగా తింటూ ఉంటాము. అండ్ ఉడికించినవి కూడా తినేటప్పుడు మరి స్పెసిఫిక్ టెంపరేచర్స్లో వాటిని మరి తయారు చేయటం, దాచడం, స్టోర్ చేయటం అవి చేస్తూ ఉంటాం. కాబట్టి అవి జాగ్రత్తగా చేయాలి. అందులోనూ వాటిని వాష్ చేసేటప్పుడు, కడిగేటప్పుడు మంచినీరుతో కడుగుతూ ఉండాలి. శుద్ధం చేయడం కూడా చాలా చాలా అవసరం ఏదైనా కదా. సో అది ఎలా వచ్చినా మనం శుద్ధం చేసుకోవటం అనేది వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే దానివల్ల ఎన్నో రుగ్మతలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి యూనో ప్రతి సంవత్సరం 4.2 లక్షలు, అంటే 420,000 మందికి పైగా మరి చనిపోతూ ఉన్నారంట ఆహారం కలుషితం అవ్వడం వల్ల. అందులోనూ 5 సంవత్సరాలలోపు పిల్లల్లో అయితే కనుక 40% మంది ఇలా జరుగుతూ వస్తుందన్నమాట, అది ఫుడ్ కలుషితం వల్ల. మరి ఈరోజు వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే సందర్భంగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అందులోనూ యూనో ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది కదా. మరి ఈ సంవత్సరం ఏంటి అంటే కనుక ఫ్రమ్ బర్డెన్ టు సొల్యూషన్స్, సేఫ్ ఫుడ్ ఎవ్రీవేర్. నిజమే, ఇప్పుడు ఏదైనా కష్టం అనుకుంటే చాలా బరువుగానే ఉంటూ ఉంటుంది, మరి దానికి పరిష్కారం వెతికితే చాలా సులువు అయిపోతూ ఉంటుంది. అంతా కూడా ప్రతి చోట ఫుడ్ సేఫ్గా ఉండాలని మనందరం ప్రయత్నం చేయాలి. అండ్ ప్రయత్నం మాత్రమే కాదు, డెఫినెట్గా అలా జరిగేలా మనం చూసుకోవాలి, అప్పుడే హెల్తీగా ఉంటాం కదా. ఆడియో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మంచి పాట సిద్ధంగా ఉంది, ఫ్రమ్ ద మూవీ లవ్కి నుంచి వచ్చేస్తుంది. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమాయం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: FM Rainbow 101.9.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్.
3: FM Rainbow 101.9.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: FM Rainbow 101.9.
3: మాటైనా
4: పాటైనా
5: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
3: ఏ చోటైనా
4: శ్రోతల ఆనందాలగని
3: మధుర గానాల మనోరంజని
4: మన జనరంజని
5: మనసునే
4: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సో ఫ్రెండ్స్, మరికొద్ది క్షణాల్లో 4 గంటలు కావస్తుంది మన రెయిన్బో క్లాక్ లో తెలుగులో వార్తా ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మృగశిర కార్తె ప్రారంభ వేళలను దృష్టిలో పెట్టుకుని రేపు రాత్రి 9 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రులు పొన్న ప్రభాకర్, వాగటి శ్రీహరి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా హైదరాబాద్లో ఈ నెల 9న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ నియామక కార్యక్రమాన్ని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజరుద్దీన్ ప్రారంభించనున్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడడానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్రావు ఈరోజు మీడియా సమావేశంలో అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకిచ్చిన హామీలను నెరవేర్చడం లేదని, ఇందుకు వ్యతిరేకంగా తాము ఆందోళనలు చేపడతామని అన్నారు. గోదావరి నదీ నీటి విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉంటోందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు విమర్శించారు. గోదావరి నల్లమల సాగర్ ప్రాజెక్టు పేరిట పోలవరం నుంచి నీటిని ఆంధ్రప్రదేశ్కు మళ్లించే కుట్రలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ ఉదయం న్యూఢిల్లీలో జరిగిన 77వ ఎడిషన్ ఫిట్ ఇండియా సండే సాన్ సైకిల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి సైక్లింగ్ చేయడం వల్ల పర్యావరణం పరిశుభ్రంగా ఉంటుందని, అలాగే ట్రాఫిక్ రద్దీ అనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. భారత్ ఇండోనేషియా సంయుక్త కమిషన్ సమావేశం 4 ఏళ్ల తర్వాత జరుగుతోందని, ఈ సమయంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో గణనీయమైన పురోగతి లభించిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఇండియా ఇండోనేషియా జాయింట్ కమిషన్ సమావేశానికి మన విదేశాంగ మంత్రి జయశంకర్, ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగినో సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఈ నెల 18వ తేదీన జరగబోయే రాజ్యసభ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ 3 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ జాబితాలో సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ ఉన్నారు. దేశంలోని కర్ణాటక తీర ప్రాంతం, కేరళ, మాహేలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సో ఫ్రెండ్స్, మనం ఎంటర్ అయిపోయాము మరి మన స్నాక్ టైంలోకి. నేను మీ ఆర్జే అనుష.

సో ఫ్రెండ్స్, మరి మన స్నాక్ టైంలో లేటెస్ట్ మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటాం కదా. సో మరి ఏ మూవీస్ మేకింగ్ ఎంతవరకు వచ్చింది, ఏవి రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి, అండ్ మరి కొత్త యాక్టర్స్ ఎవరైనా యాడ్ అయ్యారా, అలాంటి విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుందాం మన స్నాక్ టైంలో. కానీ సూపర్ హిట్ సాంగ్తో స్టార్ట్ చేసేదా, వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ భీష్మా నుంచి. వెంటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమాయం.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: FM Rainbow 101.9.
1: కలర్ ఫోటో అండ్ సవారి మూవీస్ నుంచి సూపర్ హిట్ సాంగ్స్ వినారు. సో ఫ్రెండ్స్, మనము నాము స్నాక్ టైమ్ లో అండ్ నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మరి స్నాక్ టైంలో మనమేమో మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం అని నేను చెప్పాను కదా. సో ఆ విశేషాల్లోకి వెళ్ళిపోతే కనుక, మరి హీరో రవితేజ గారు అండ్ డైరెక్టర్ శివ నిర్వాణ గారు ఇరుముడి చిత్రంతో చాలా బిజీగా ఉన్నారు. అండ్ మరి ప్రియా భవానీ శంకర్ గారు దీంట్లో హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు. సో యూనో, ఈ సినిమా పేరులోనే అంటే ఇరుముడి అనేది చాలా చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంది. అండ్ ఎందుకంటే యూనో, మనం రకరకాల సినిమాలు చూస్తూ ఉంటాము ఒక యాక్టర్ నుంచి వచ్చేది. అండ్ ఈ సినిమా మాత్రం చాలా స్పెషల్ అని చెప్తూ ఉన్నారు రవితేజ గారు. సో ఎందుకు అంటే, ఎప్పటి నుంచో ఆయన కొన్ని కథల్ని చేద్దాం అనుకుంటున్నారు, కానీ టైం రావాలి కదా. సో మరి ఇప్పుడు వచ్చింది. అయితే ఈ సినిమాని ఆగస్ట్ 21 రిలీజ్ చేద్దాము అని ఇప్పటికైతే అనుకుంటూ ఉన్నారంట. తెలుగులోనే కాదు, తమిళ్లో కూడా మరి రిలీజ్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇరుముడి కట్టు అని తమిళ్లో ఉందన్నమాట, తెలుగులో మాత్రం ఇరుముడి అని మాత్రమే టైటిల్ ఉంది. సో వెరీ డిఫరెంట్ కదా, అండ్ మంచి ఫీల్ గుడ్ మూవీ అయితే ఖచ్చితంగా ఇది, అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు అని చెప్తూ ఉన్నారన్నమాట రవితేజ గారు. సో మరి ఈ సినిమా ఏంటి అనేది డెఫినెట్గా కొన్ని రోజులైతే వెయిట్ చేయాలన్నమాట.

కోర్స్ కొన్ని రోజులు అనే కంటే 2 మంత్స్ పైన నేను వెయిట్ చేయాలి. అయితే మరి వెయిటింగ్లో కూడా మంచి ఫీలింగ్ ఉంటుంది కాబట్టి దానికైతే వెయిట్ చేయాలి. మంచి సాంగ్ వినడానికైతే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి వేరే మూవీ నుంచి వచ్చేసింది మంచి పాట వింటూనే ఉండండి. 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

సో ఫ్రెండ్స్, మరి స్నాక్ టైంలో మనం మాట్లాడుకుంటూ ఉన్నాము మూవీ అప్డేట్స్ గురించి. సో ఆ విశేషాలకు వెళ్ళిపోతే కనుక, ఇను మరి బాలకృష్ణ గారు అలాగే కొరటాల శివ గారు ఇద్దరు కూడా ఒక సినిమాతో మన ముందుకి రాబోతూ ఉన్నారు అని యూనో మనందరికీ తెలిసిన విషయం. అయితే దీంట్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే కనుక, యూనో ప్రతి సినిమాలో మరి హీరో ఉన్నట్టే హీరోయిన్ ఉన్నట్టే విలన్ కూడా ఉంటూ ఉంటారుగా. సో నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్స్ కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి మరి దాని గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ మరి ఇస్తూ ఉన్నారనమాట. అయితే యూనో టీమ్ అంతా ఒఫీషియల్గా అనౌన్స్ చేశారా అంటే లేదనే చెప్పచ్చు, బట్ చేస్తూ ఉన్నారంట. కొంచెం హైప్ మరి రావటం ఆ వార్త తెలిసిన తర్వాత, సో అలాగే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. బయటకైతే చెప్పేస్తారన్నమాట. ఇంకా ఇప్పటికైతే గుసగుసలు అయినప్పటికీ కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది టీమ్ దగ్గర నుంచి. అయితే మరి సీనియర్ హీరోయిన్ రాజశేఖర్ గారి దీంట్లో మరి బాలకృష్ణ గారికి ఆపోజిట్గా నెగిటివ్ షేడ్లో కనిపించబోతున్నారు, అండ్ అది కూడా వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్ అని చెప్తూ ఉన్నారనమాట. నిజంగా వినడానికి చాలా చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది కదా. నిజమే, మరి చూస్తే ఇంకెలా ఉంటుందో, మరి వెయిట్ చేయాలి, ఇంకా చాలా చాలా వెయిట్ చేయాలి. ఎందుకంటే ఆగస్ట్లో మరి ఈ సినిమా అంతా మేకింగ్ స్టార్ట్ అవుతుందన్నమాట, ఇంకా అప్పుడు స్టార్ట్ అవ్వలేదు. సో అయితే ఫ్లాష్ బ్యాక్లో మాత్రం బాలకృష్ణ గారి పాత్ర కూడా యూనో మిక్స్ షేడ్స్ ఉంటుందన్నమాట, నెగిటివ్ పాజిటివ్ అంతా మిక్స్ షేడ్స్ ఉంటుందని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా అఫ్కోర్స్ ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ కూడా బాగుంటాయి ఈ సినిమాలో. సో మరి మాస్ అవతార్లో కనిపించబోతున్నారంటే డెఫినెట్గా మరి మాస్ అవతార్లోనే కనిపిస్తారు, కాకపోతే అదో షేడ్ అనమాట. ఇంకొకటి మనం ఇప్పుడు దాకా చూడని వేరే షేడ్లో కనిపిస్తారంట మరి బాలయ్య బాబు గారు. సో చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది. మనకు తెలుసు మరి కొరటాల శివ గారు క్యారెక్టర్స్ని మలచడంలో కూడా మంచి ఎక్స్పర్ట్ కాబట్టి ఈ సినిమాలో ఎలా మలుస్తారో కాస్త వెయిట్ చేయాలన్నమాట. కానీ మంచి పాట వినడానికైతే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ లెజెండ్ నుంచి, వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: FM Rainbow 101.9.
1: లైన్ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మనం ఉన్నాము స్నాక్ టైమ్ లో. నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మరి స్నాక్ టైంలో మనం మాట్లాడుకుంటూ ఉన్నాము ఫిల్మీ అప్డేట్స్ గురించి. సో మరి ఫిల్మ్ అప్డేట్స్ లో మనం మాట్లాడుకోబోతున్నాము లెనిన్ చిత్రం గురించి అనమాట. సో మరి అఖిల్ గారు దీంట్లో హీరోగా నటిస్తూ ఉన్నారు. అండ్ మరి భాగ్యశ్రీ బోర్సే గారేమో దీంట్లో హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు. మరి మురళీ కిషోర్ అబ్బూరి గారు దర్శకత్వం అందిస్తున్న ఈ చిత్రం మాత్రం ఆల్రెడీ యూనో ఆల్మోస్ట్ అంతా కూడా అయిపోయింది. మేకింగ్ చివరిలోకి వచ్చేసింది. నిర్మాణాంతర కార్యక్రమాలు చక్కచక్క జరిగిపోతున్నాయి. ఎందుకంటే మరి జూన్ ఎండింగ్లో అంటే 26వ తేదీన రిలీజ్ చేద్దామని ఇప్పటికైతే ఫిక్స్ అయిపోయారనమాట. మరి సన్నాహాలు కూడా చేస్తూ ఉన్నారు. సో మరి చాలా చాలా డిఫరెంట్ కథా కథాంశంతో వస్తుంది ఈ చిత్రం అని చెప్తూ ఉన్నారనమాట. ఒక

రాయలసీమ బ్యాక్డ్రాప్లో మరి చిత్తూరు ప్రాంతం అక్కడ అంతా కూడా జరుగుతుందని చెప్తూ ఉన్నారు. సో ఆ బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ మూవీలో మరి అఖిల్ గారి క్యారెక్టర్ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆయన మాట్లాడే స్లాంగ్ కూడా చాలా చాలా కష్టపడి నేర్చుకున్నారని చెప్తూ ఉన్నారన్నమాట. సో మరి ఒక మాసీ లుక్తో మన ముందుకి రాబోతూ ఉన్నారు. సో మరి ఈ సినిమాలో ఆయన కనిపించబోతున్న ఈ డిఫరెంట్ క్యారెక్టర్తో మరి ఆయన ఇమేజ్ మరి చేంజ్ అయిపోతుందని చెప్తూ ఉన్నారనమాట. సో ఇప్పుడు దాకా మనం చూసింది ఒక ఎత్తు, ఇక్కడి నుంచి చూడబోతోంది ఇంకొక ఎత్తు అని చెప్తూ ఉన్నారు. సో నిజమే మరి యూనో ఆ సినిమా అంతా కూడా మనం అంతకుముందు చూసిన సింగిల్స్ టీజర్స్ అంతా కూడా చాలా చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉన్నాయి, కనిపిస్తూ ఉన్నాయి. మరి వాళ్ళు అన్నట్టుగానే డిఫరెంట్గా ఉంటుందని డెఫినెట్గా మనం ఆశిద్దాం. అయితే మరి కాస్త వెయిట్ చేయాలి, ఎందుకంటే మంత్ ఎండింగ్ దాకా మనం స్టార్టింగ్లోనే ఉన్నాం కాబట్టి. కానీ సూపర్ సాంగ్ వినడానికి అయితే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ నుంచి వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనమేమో స్నాక్ టైంలో ఉన్నాము అండ్ మూవీ అప్డేట్స్ తెలుసుకున్నాం కదా. సో ఇప్పటి వరకు లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఏంటి, ఏ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు ఇచ్చారు, ఏం సిద్ధంగా ఉంది, షూటింగ్ ఎక్కడ జరుగుతుంది, ఇలాంటి విశేషాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా. సో మరి సూపర్ సాంగ్ అయితే మీకు సిద్ధంగా ఉంది ఫ్రమ్ ద మూవీ మిస్టర్ మజ్ను నుంచి. ఆ తర్వాత మరి న్యూస్ అప్డేట్స్ నేను చెప్తాను, వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: జార్జ్ రెడ్డి చిత్ర నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మరికొద్ది క్షణాల్లో 5 గంటలు కావస్తుంది మన రెయిన్బో క్లాక్ లో తెలుగులో వార్తా ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఆరోగ్యకరమైన జీవన శైలికి సైక్లింగ్ అత్యంత అవసరమని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సైకిల్ ర్యాలీని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా జెండా ఊపి ప్రారంభించారు. మైనార్టీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా హైదరాబాద్లో ఈ నెల 9న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నియామక కార్యక్రమాన్ని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ప్రారంభిస్తారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యకులు ఎన్ రామచందర్రావు ఈరోజు మీడియా సమావేశంలో అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకిచ్చిన హామీలను నెరవేర్చడం లేదని, ఇందుకు వ్యతిరేకంగా తాము ఆందోళనలు చేపడతామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం సేకరణ 72 లక్షల టన్నులు దాటినట్టు పౌర సరఫరాల సంస్థ ప్రకటించింది. ధాన్యం సేకరణ పూర్తయిన చోట కొనుగోలు కేంద్రాలను మూసివేస్తున్నట్టు తెలిపింది. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం సురక్షితమైన పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. ఈరోజు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని, ఆత్మనిర్భర్ భారత్కు సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. దేశంలో డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ అన్నారు. ఆకాశవాణితో మాట్లాడుతూ మంత్రి, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద భారత్ 90 కోట్లకు పైగా విశిష్ట అభా గుర్తింపు కార్డులను తయారు చేసిందని, అలాగే 100 కోట్లకు పైగా డిజిటల్ వైద్య రికార్డులను కూడా ఈ అభా ఐడీలతో అనుసంధానించిందని చెప్పారు. నీట్ యూజీ 2026 పునః పరీక్షా ప్రశ్నాపత్రం లీక్ అయిందని, ముందుగానే అందుబాటులోకి వచ్చిందని, సోషల్ మీడియా మెసేజింగ్ ప్లాట్ఫామ్లలో ప్రచారంలో ఉన్న వాదనలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఖండించింది. విద్యార్థులు వారి కుటుంబాల ఆందోళనను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే ముఠాలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాయని సోషల్ మీడియా పోస్టులో ఏజెన్సీ పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVD ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 FM రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనం ఎంటర్ అయిపోయాము మన లాస్ట్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ అయిన తాజా ట్యూన్స్ లోకి. నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మరి తాజా ట్యూన్స్ సెగ్మెంట్లో మంచి మంచి హిట్ సాంగ్స్ అన్ని విని తాజా తాజా అయిపోదాము. సో మరి ముందుగా వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ పెద్ది నుంచి వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగులమయం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
1: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
0: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: సో ఫ్రెండ్స్ హ్యాపీగా ఎప్పుడు ఉండాలని మనందరం అనుకుంటూ ఉంటాం కదా, డెఫినెట్గా ఉండాలి. అండ్ యునో ఎప్పుడు ఎవరో మనల్ని హ్యాపీగా ఉంచాలని ట్రై చేస్తారు, హ్యాపీగా ఉంచుతారని ఎప్పుడు అనుకోకూడదు. మనకి మనమే సంతోషంగా ఉండడానికి అవకాశాలు, కారణాలు వెతుక్కోవాలని చెప్తూ ఉంటారు ఎక్స్పర్ట్స్ అంతా కూడా కదా. నిజంగా మన మైండ్ హ్యాపీగా ఉంటే మన బాడీ హ్యాపీగా ఉంటుంది, మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం, అందరూ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీ వన్ అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. కాబట్టి అలా హ్యాపీగా ఉండాలి అంటే కనుక ఎప్పుడు కూడా మంచి తాజా తాజాగా ఉండాలి. అలా ఉండాలంటే తాజా ట్యూన్స్ వినాలి మన ఎఫ్ఎం రెయిన్బోలో వచ్చేవి. సో వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఆంధ్ర కింగ్ తాలూకా నుంచి సుపైత్ సాంగ్, వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: ఈ గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
2: ఉండిపోదాం.
1: ఎలా? టైం అయిపోతుంది కదా.
2: ఆపేద్దాం.
1: అలా సినిమాల్లోనే అవుతుంది.
2: అయితే అక్కడికే వెళ్దాం.
1: ఏ హీరో, అలా ఎలా?
2: ఓ హీరోయిన్, ఇలా

0: FM Rainbow 101.9.
1: ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ మన శంకర వరప్రసాద్ గారి నుంచి సూపర్ హిట్ సాంగ్స్ వినారు. సో ఫ్రెండ్స్, మనం ఉన్నాము తాజా ట్యూన్స్ లో అండ్ నేను మీ ఆర్జే అనుష.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన

దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: FM Rainbow 101.9.
1: డాకు మహారాజ్ అండ్ గేమ్ చేంజర్ మూవీస్ నుంచి బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సాంగ్స్ విన్నారు. సో ఫ్రెండ్స్, మనము నమ్ము తాజా ట్యూన్స్ లో అండ్ నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మీరు వింటున్నారు తాజా ట్యూన్స్ అండ్ మరి సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అన్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా. మరి మీకోసం నెక్స్ట్ లైన్ అప్ అయి ఉంది మాస్ జాతర నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగులమయం.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.

0: న్యాయబంధు చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: FM Rainbow 101.9. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మన రెయిన్బో క్లాక్ లో 5:45 సమయం అయింది. ఇప్పుడు ఆరోగ్య జీవనం శీర్షిక ప్రసారం అవుతుంది. గుండెపోటు లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ జి రమేష్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఆరోగ్య జీవనం శీర్షికన హార్ట్ అటాక్ సిమ్టమ్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ డాక్టర్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ రమేష్ గూడపాటి గారు మన ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ రమేష్ గారు.
1: నమస్తే అండి.
0: ప్రస్తుతం ఉండే ఉరుకుల పరుగుల జీవితంలో, అది ఆధునికత పేరునో లేకపోతే నగరీకరణ, ఇలాంటి ఏ అంశం తీసుకున్నా కానీ హార్ట్ అటాక్స్ అనేది యువతలో కూడా చూస్తున్నాం. ఒకప్పుడు వృద్ధుల్లో వయసు పైబడి కొంచెం పటుత్వం తగ్గి సమస్యలు వచ్చేవాళ్ళని చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు యువతలో అది ఒత్తిడి కారణమా ఇంకే కారణమా తెలియదు, 25 to 35 ఏజ్ ఉన్నవాళ్ళు కూడా హార్ట్ అటాక్స్ బారిన పడుతున్నారు.
1: అవునండి.
0: ఏ ఏ లక్షణాలు కనిపిస్తే ఇది హార్ట్ అటాక్కి సంబంధించిన విషయము లేదా గుండెకి సంబంధించిన విషయం అని తెలుసుకోవాలి?
1: ఇప్పుడు క్లాసికల్గా హార్ట్ అటాక్ అంటే ఛాతిలో బాగా బరువుగా అనిపించటం, అంటే 100 kg 200 kg బరువు పెట్టినట్లు అనిపించటం, చేయి లాగటం, ఎక్కువగా ఎడం చేయి బట్ కుడి చేయి కూడా లాగొచ్చు, బాగా చెమట పట్టేయటం, ఆయాసం ఎక్కువ అనిపించటం, ఇటువంటి లక్షణాలు కనిపిస్తే అవి క్లాసికల్ హార్ట్ అటాక్ సిమ్టమ్స్ అండి. కాకపోతే ఇట్లాంటి క్లాసికల్ లక్షణాలు అందరిలోనూ ఉండకపోవచ్చు. అంటే కొద్ది మందిలో కేవలం ఏదో అజీర్తిగా అనిపించటం, ఛాతిలో మంటగా అనిపించటం, లేదా కొంచెం ఆయాసం అనిపించటం, ఓన్లీ చేయి లాగటం కానీ, మెడనొప్పి కానీ. సో కింద దవడ దగ్గర నుండి బొడ్డు వరకు ఎక్కడైనా కానీ నొప్పిలాగా అనిపించటం, ఇలాంటి లక్షణాలు కూడా కొద్ది మందిలో కనిపించవచ్చు అనమాట. ఇలాంటి ఏటిపికల్ లక్షణాలు ఉన్న వాళ్ళలో ఒక్కొక్కసారి ఇది ఇతర కారణాల వలన వస్తుందేమోనని చాలామంది అపోహపడుతుంటారు. ఎక్కువ మంది ఇది అజీర్తి వలన, ఇండైజెషన్ వలన, నేను ఏదో తిన్నాం దాన్ని పడకో ఇలా వచ్చిందని అనుకునే అవకాశం ఉంటుందండి.
0: డాక్టర్ గారు, మీరు అన్నట్టుగా యువకుల్లో రాళ్ళు తింటే అరిగిపోయే పరిస్థితి మనది, మనకు హార్ట్ రావడం ఏంటి, నిన్న తిన్నదేదో అజీర్తి చేసి ఉంటుంది, గ్యాస్ ఫామ్ అయి ఉంటుంది, బయట ఫుడ్ తిన్నందుకు ఇలా అయి ఉంటుందని వాళ్ళకు వాళ్ళే ఒక నిర్ణయానికి వచ్చేసి ఒక యాంటాసిడో లేకపోతే నిమ్మకాయ రసం తాగడము ఇలాంటివి చేస్తూ ఉంటారు.
1: అవునండి.
0: దీనివల్ల ఈ హృద్రోగ సమస్య పెరిగే అవకాశం ఉందా, లేదంటే తాత్కాలిక ఉపశమనం ఏమైనా లభించే అవకాశం ఉందంటారా?
1: ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన క్లాసికల్ హార్ట్ అటాక్ లక్షణాలు కేవలం 40-50% మందిలోనే ఉండొచ్చండి. ఇంకొక 50% మందిలో ఇంతకుముందు చెప్పినట్లు చాలా ఏటిపికల్గా ఇది వేరే ఇతర కారణం వల్లనేమో వస్తుందేమో అని అపోహపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నా దగ్గరికి వచ్చే చాలామంది పేషెంట్లో ఆ లక్షణాలని ఇది హార్ట్కు సంబంధించినది, ఇది హార్ట్ అటాక్ అని గుర్తించకపోవటం వలన చాలా సందర్భాల్లో వైద్యం ఆలస్యం అవటం, తద్వారా హార్ట్కి డ్యామేజ్ జరగటం అనేది చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం జరిగిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం లేట్గా హాస్పిటల్కి రావటం వలన. సో అందుకని ఎవరికైనా చెప్పేది ఏంటంటే, ఏ వయసు వారైనా కానీ అంతకుముందు లేని లక్షణాలు ఏదైనా కొత్తగా కనిపిస్తున్నప్పుడు ఇది బహుశా అజీర్తో ఇంకో కారణం అని మనకు మనం సొంతగా డయాగ్నోస్ చేసుకోవటం కంటే కూడా ఒకసారి వైద్యుని సంప్రదించి సలహా తీసుకుంటే ఇలాంటి అనర్థాలు జరగకుండా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుందండి.
0: డాక్టర్ గారు, ఆలస్యం వల్ల రిపేర్ నోచుకోని పరిస్థితి వచ్చిందన్నారు. ఈ హార్ట్ అటాక్ సింప్టమ్స్ కలిగినప్పటి నుంచి మనకు తెలిస్తే, లేదంటే అలాంటి సింప్టమ్స్ కలిగినప్పటి నుంచి గోల్డెన్ పీరియడ్ ఏమైనా ఉంటుందా రికవరీ?

0: చేయడానికి.
1: అవునండి, ఇప్పుడు మనకి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మొదటి 12 గంటల్లోనే మ్యాక్సిమం డ్యామేజ్ జరిగిపోతుందండి. 24 గంటల వరకు కూడా డ్యామేజ్ ఉండొచ్చు, కానీ గడిచే ప్రతి ఒక్క నిమిషం తోటి కూడా హార్ట్లో డ్యామేజ్ అనేది పెరిగిపోతుంటుంది.
0: గుండె కూడా ఒక మజిల్, అది డ్యామేజ్ అయితే రీప్లేస్ చేయడానికి ఉండదు అంటారు.
1: ఎగ్జాక్ట్లీ అండి, ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయిందనుకోండి, ఫైర్ ఇంజిన్ రావటం ఎంత ఆలస్యం అయితే అంత ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. అదేవిధంగా గుండెపోటు మొదలైన తర్వాత వైద్యం జరగటం అనేది ఎంత ఆలస్యం అయితే హార్ట్కి అంత డ్యామేజ్ జరిగిపోతుంది. సో మొదటి 6 నుండి 12 గంటలు గడిచేటప్పటికి మేజర్ పార్ట్ ఆఫ్ ది హార్ట్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది గుండెపోట్లో అన్నమాట. సో అందుకని వెంటనే హాస్పిటల్కి రావటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి.
0: నేను ఒక సందర్భంలో విన్నాను డాక్టర్ గారు, హార్ట్ అటాక్ సింప్టమ్స్ మొదలైన తర్వాత నాకేమీ కాదులే అని చెప్పేసి ఎక్కువగా నడవడమో లేకపోతే తనకు తానుగానే ప్రయాణం చేయడమో ఇలాంటివి చేసినప్పుడు ఒక ఆయన చెప్పారు, ఇఫ్ డోంట్ వాక్, ఇఫ్ యూ వాక్ దట్ వుడ్ బికమ్ యువర్ లాస్ట్ వాక్ ఆఫ్ ద లైఫ్ అని అన్నారు. ఇది ఎంతవరకు నిజమో?
1: చాలా వరకు కరెక్ట్ అండి. అది అంటే ఇప్పుడు ఎవరికైనా కానీ ఇది హార్ట్ అటాక్ ఏమో అని అనుమానం వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ వాళ్ళు చేస్తున్న పనిని వెంటనే ఆపేసి కూర్చుని ఎవరో ఒకరి సహాయం తీసుకుని హాస్పిటల్కి రావటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది ఏంటంటే సొంతగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చేస్తుంటారు, అది వారికి ప్రమాదం, రోడ్డు మీద ఉన్న వారికి కూడా ప్రమాదం అన్నమాట.
0: నడవడం వల్ల గుండెపై ఒత్తిడి పెరిగే అవకాశం కూడా ఉంటుంది.
1: అవునండి. సో మనం మామూలుగా రెస్ట్గా కూర్చున్నప్పటికంటే కూడా మనం నడిచినప్పుడు కానీ ఏదో శారీరకంగా ఏదైనా పని చేసినప్పుడు కానీ మన గుండె ఎక్కువ పని చేయాల్సి వస్తుంది, గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా హార్ట్ మీద స్ట్రెస్ని పెంచి హార్ట్ అటాక్ వస్తున్న సందర్భంలో సడన్గా కొలాప్స్ అయిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. సో అందుకని వెంటనే చేస్తున్న పనిని ఆపేసి ఇమీడియట్గా హాస్పిటల్కి ఎవరి సహాయం అనేది తీసుకుని రావటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి.
0: డాక్టర్ గారిని సంప్రదించే ముందు ఈసీజీ లాంటిది ఏమైనా తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది అంటారా?
1: అవునండి, ఇది ఏదైనా హార్ట్ నొప్పేమో గుండెకి సంబంధించిన గుండెపోటేమో అని అనుకున్నప్పుడు చేసే మొదటి పరీక్ష ఈసీజీ చేయటం అండి. ఈసీజీలో హార్ట్ అటాక్ ఉందా లేదా అనేది తెలిసిపోయే అవకాశం ఉంటుంది. అయితే చాలామందిలో ఏంటంటే గుండె నొప్పి వచ్చినప్పుడు, గుండెపోటు వచ్చినప్పుడు మొదటి ఈసీజీ నార్మల్గా ఉండొచ్చు. సో ఒక ఈసీజీ నార్మల్గా ఉందని ఇది గుండె నొప్పి కాదు అని మనం పంపించేయడం కూడా కరెక్ట్ కాదు. సో కేవలం 60% మందిలోనే మొదటి ఈసీజీలో మార్పులు కనిపించవచ్చు, కానీ అదే కొద్దిసేపటి తర్వాత, ఒక 15 నిమిషాల తర్వాత, 1/2 గంట తర్వాత మళ్ళీ ఈసీజీ రిపీట్ చేసి చూస్తే ఎక్కువ మందిలో ఆ మార్పులు కనిపించే అవకాశం ఉంటుంది. సో కొంతమందిలో ఏంటంటే కేవలం ఈసీజీ ఒకదాన్ని బట్టే చెప్పలేం. సో ఒక్కొక్కసారి ఎక్కువ పరీక్ష చేయటం అండ్ ట్రోపోనిన్ అనే బ్లడ్ టెస్ట్, రక్త పరీక్ష చేయటం అనేది చేసి ఇది గుండెకి సంబంధించిన నొప్పియా కాదా అనేది నిర్ధారించుకోవడం జరుగుతుంటుంది.
0: తొలుత ఒక ఈసీజీ తీసి అందులో అబ్నార్మాలిటీ ఉన్నట్లయితే లేదా ఒక 15 నిమిషాలు ఆగి ఇంకొకసారి ఈసీజీ చేయించేసి ఆ గ్రాఫ్ని కనుక మనకు తెలిసిన కార్డియాలజిస్ట్కి పంపించినట్లయితే తప్పకుండా అది హార్ట్ అటాకా కాదా అన్న తీవ్రత తెలిసిపోతుంది మనకి.
1: ఎక్కువ మందిలో తెలుస్తుందండి, బట్ కొద్ది మందిలో ఏంటంటే కేవలం ఈసీజీ ఒకదాన్ని బట్టే కూడా చెప్పలేము మనం. సో అందుకని ఏదైనా అనుమానం ఉంటే వెంటనే, అంటే కార్డియాలజిస్టే కానక్కర్లేదు, దగ్గరలో ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా కానీ ఇది చెప్పగలిగే అవకాశం ఉంటుంది.
0: మనకు ఒక పేషెంట్గా కానీ కుటుంబ సభ్యులుగా కానీ ఇది హార్ట్కి సంబంధించిన నిర్ధారణ రాగానే సాధ్యమైనంత తొందరగా వైద్య సేవకి తీసుకెళ్ళినట్లయితే పూర్తిగా రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
1: కరెక్ట్
0: డాక్టర్ గారు, మీరు అన్నారు 2D ECO అన్నారు, ఈ ఈసీజీ యొక్క ప్రాముఖ్యత అలాగే 2D ECO యొక్క ప్రాముఖ్యత ఏంటంటారు?
1: ఈసీజీ అనేది మన గుండె యొక్క ఎలక్ట్రికల్ యాక్టివిటీ రికార్డ్ అవుతుంటుందండి. సో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆ ఈసీజీలో మార్పులు అనేవి మనకి కనిపించవచ్చు. ఎకోలో తెలిసేది ఏంటంటే మనకి హార్ట్కి అల్ట్రాసౌండ్ పరీక్ష అనమాట, హార్ట్ కండరం అన్ని భాగాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అనేది తెలుస్తుంది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏ ఏరియా అయితే డ్యామేజ్ జరుగుతుందో ఆ ఏరియాలో కండరం సరిగా పనిచేయకపోవటం, అంటే కదలిక తక్కువ ఉండటం అనేది తెలుస్తూ ఉంటుంది అన్నమాట. సో అది కూడా ఇది గుండె నొప్పి అయ్యే అవకాశం అనే దానికి ఒక సూచన. అదేవిధంగా గుండె కండరంలో ఉండే ఒక ఎంజైమ్ ట్రోపోనిన్ అంటాం, అది బ్లడ్లోకి రిలీజ్ అవుతుంది. సో ఆ రక్త పరీక్ష ద్వారా కూడా ఇది హార్ట్ అటాక్ కాదనేది నిర్ధారించుకోవడం జరుగుతుంది.
0: అంటే రక్త పరీక్ష, ఈసీజీ, 2D ECO ద్వారా ఖచ్చితంగా ఇది హార్ట్ అటాక్ కాదా అనేది నిర్ధారించడానికి ప్రాథమికంగా అవకాశం ఉంది.
1: అవునండి.
0: డాక్టర్ గారు, అత్యవసర చికిత్సలో భాగంగా అంటే తొలుత ఎక్కడైతే ఆ మనిషి ఉన్నాడో, అది ఉద్యోగంలో, ఆఫీస్లో కావచ్చు లేదంటే ఇంట్లో కావచ్చు, ప్రాథమికంగా చేయవలసిన చికిత్స ఏమిటి?
1: అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే చేస్తున్న పనిని వెంటనే ఆపేయటం, అంటే రెస్ట్ ఇవ్వటం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. రెండోది, ఆల్రెడీ గుండె జబ్బు ఉన్నది అనేది అంతకుముందు ఆ పేషెంట్కి ఉండి ఉంటే సార్బిట్రేట్ అనే ట్యాబ్లెట్ 4 కింద పెట్టుకుని వెంటనే హాస్పిటల్కి రావటం అనేది చేయాల్సి ఉంటుంది. యూజువల్గా 5 mg లేదా 10 mg అనేది ఇస్తుంటాం.

0: కాకపోతే చాలాసార్లు ఏంటంటే నొప్పి వచ్చినప్పుడు ఇది ఆల్రెడీ గుండె జబ్బు ఉన్నవారైతే అది అందుబాటులో ఉంటుంది, ట్యాబ్లెట్ వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళు పెట్టుకోవచ్చు. అంతకుముందు గుండె సమస్య లేని వారు ఏదైనా నొప్పి వచ్చినప్పుడు దానికోసం వెతుక్కుంటూ టైం వేస్ట్ చేయడం కంటే కూడా హాస్పిటల్కి వెంటనే వెళ్ళటం ఇంపార్టెంట్. అండ్ ఇది గుండె నొప్ప కాదని నిర్ధారించకు ముందే మనం ఆర్బిట్రేట్ పెట్టుకోవడం కూడా మంచిది కాదండి. ఒక్కోసారి కేవలం కండరాల నొప్పి కావచ్చు, కేవలం ఎసిడిటీ కావచ్చు. సో వీటన్నిటి కోసం మనం ఆర్బిట్రేట్ పెట్టుకుంటే బీపీ డౌన్ అయిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.
1: ఈ ఆర్బిట్రేట్ పెట్టుకోవడం వల్ల శరీరంలో ఏ రకమైన మార్పులు కలుగుతాయి?
0: సార్బిట్రేట్ వలన ఏంటంటే మన గుండెకి రక్తం సరఫరా చేసే రక్తనాళాలు మరియు ఇతర రక్తనాళాలు డైలేట్ అవుతాయి. దాని ద్వారా తద్వారా గుండెకి రక్త సరఫరా కొంచెం ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది.
1: కొంచెం వ్యాకోచం చెందిందాన ఏదైతే కన్స్ట్రిక్షన్ అంటే ఇరుకు తనం ఉందో దాంట్లోంచి రక్త ప్రసరణ ఈజీగా జరిగేసి తాత్కాలికంగా ఉపశమనం లభిస్తుంది,
0: తాత్కాలికంగా నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఈ పరిస్థితుల్లో ఆక్సిజన్ అవసరం ఆవశ్యకత ఏమైనా ఉంటుందా?
0: డెఫినెట్లీ అండి. అంటే హాస్పిటల్కి వచ్చిన సందర్భంలో కొంతమందికి ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్ బాగా బలహీన పడిపోవటం, ఊపిరితిత్తులో నీరు రావటం, దానివలన శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం అనేది కొద్ది మందిలో జరగవచ్చు. అంటే హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఉండి హార్ట్ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇటువంటి వారిలో మాత్రమే ఆక్సిజన్ అనేది పెడుతుంటాం మనం.
1: ముఖ్యంగా డాక్టర్ గారు, ఒక వ్యక్తి తను ఇలాంటి హార్ట్ అటాక్ సింప్టమ్స్ బారిన పడుతున్నాడు అని తెలిసినప్పుడు తనే అవస్థలో ఉంటాడు, తనకు తానుగా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు అతను ఉండే చోట చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, ఇంట్లో ఉన్నట్టయితే కుటుంబ సభ్యులు కానీ ఏ రకంగా స్పందించాలంటారు? వారికి ఏ రకమైన తక్షణంగా చేయాల్సిన చర్యలు ఏముంటాయి?
0: సో ఇంతకుముందు చెప్పినట్లు ఇమీడియట్గా వైద్య సహాయం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల కాలంలో మన 108 అంబులెన్స్లు అన్ని చోట్ల కూడా అవైలబుల్గా ఉంటున్నాయి. సో ఒకవేళ మనకి అంటే ఇంట్లో కనుక అవకాశం ఉండి వెంటనే దగ్గరలో హాస్పిటల్కి వాళ్ళు సొంతగా తీసుకెళ్ళగలిగితే దట్స్ అ ఫస్ట్ ఆప్షన్. ఒకవేళ ఏదైనా ఇష్యూ ఉన్నట్లయితే ఇలా అంబులెన్స్ని పిలిచి 108 కానీ లేదా ఇతర అంబులెన్స్ని కానీ వెంటనే హాస్పిటల్కి వెళ్ళటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చేస్తున్న పనిని వెంటనే ఆపేయటం కూడా చాలా ఇంపార్టెంట్ అండి.
1: ఒక మాట అంటుంటారు డాక్టర్ గారు, ఎక్కువగా కుదుపుగా ఉండే ట్రాక్టర్లు కానీ ఆటో లాంటి ఇలాంటి వాటితో ప్రయాణం చేసినప్పుడు హార్ట్ అటాక్ తీవ్రత పెరుగుతుంది అంటారు, నిజమేనా?
0: అది నిజం కాదండి. కాకపోతే ఏంటంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వెంటనే వైద్య సహాయం అందటం. ఒకవేళ మనకి అంబులెన్స్లు ఇవన్నీ రావటం లేట్ అని అనుకున్నా లేదా మనకి అందుబాటులో ఉన్న ఏ రవాణా సౌకర్యం ద్వారా అయినా కానీ వెంటనే హాస్పిటల్కి వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆటో ఉంటే కుదుపులు వస్తాయేమో, హార్ట్ అటాక్ పెరుగుద్దేమో, అలా అపోహలు తోటి హాస్పిటల్కి వెళ్ళటం డిలే చేయటం మంచిది కాదు.
1: ఏ కారణం చేతనైనా సరే డిలే చేసే కొద్దు డ్యామేజ్ పెరుగుతూ ఉంటుంది.
0: ఎగ్జాక్ట్లీ అండి. ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయితే ఫైర్ ఇంజిన్ పిలవటం లాగానే వెంటనే హాస్పిటల్కి వెళ్తే మనం వైద్యం వెంటనే అందుతుందండి.
1: డాక్టర్ గారు, మన భారతీయ సంస్కృతిలో ప్రాచీనంగా యోగా, ప్రాణాయామము, ధ్యానము ఇవన్నీ ప్రక్రియలు నిత్య జీవితంలో భాగంగా ఉండేవి. ఈ హృద్రోగ సమస్యలు వచ్చినప్పుడు, అంటే సమస్యలు ఉన్నవాళ్ళు, ఈ యోగా, ప్రాణాయామ, ధ్యానం వల్ల ఏమైనా ఉపయుక్తంగా ఉంటుందా?
0: అంటే ఇది గుండె జబ్బులు ఉన్నవారే కాదండి, గుండె జబ్బులు లేనివారు కూడా గుండె జబ్బులు నివారించుకోవడానికి డెఫినెట్గా హెల్ప్ చేస్తాయి. అంటే మనకి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవటం, ఆ ఎక్సర్సైజ్ అనేది యోగా కావచ్చు లేదా ఇతర ఫార్మ్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనే కానీ రోజుకు ఒక అరగంట వారంలో కనీసం 5 రోజులు చేసుకోవటం అనేది చేయటం ద్వారా గుండె జబ్బులు బారిన పడకుండా మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆల్రెడీ గుండె జబ్బు ఉన్నవారిలో సమస్య తీవ్రత పెరగకుండా, కొత్తగా పూడికలు అనేవి రాకుండా కూడా ఈ ఎక్సర్సైజ్ అనేది, యోగా అనేది డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పిన మెడిటేషన్ కానీ ఇతర విధానాలు కానీ ఇప్పుడు ఇటీవల కాలంలో మనం పెరుగుతున్న స్ట్రెస్ నుంచి మనకు రిలీఫ్ రావడానికి ఎంతైనా దోహదం చేస్తుంటాయండి.
1: అంతేకాకుండా నిత్య జీవితంలో మెరుగైన జీవితాన్ని గడిపే అవకాశం కూడా ఉంటుంది.
0: డెఫినెట్లీ అండి. ఇది కేవలం గుండె జబ్బు బారిన పడిన వారే కాకుండా అందరూ పాటించడం మంచిదండి.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం.
0: నమస్తే అండి.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

రైట్ మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? 7th June 2026 స్టూడియో టైమ్ 6:07 7 సెకండ్ ఎగ్జాక్ట్గా. మీరు వింటున్నారు కలర్స్ ఆఫ్ ఇండియా విత్ మీ యువర్ ఫ్రెండ్ యలేష్. వావ్, ఈ మధ్యకాలంలో అంటే నిన్న కానీ ఈరోజు కానీ కొద్దిగా వాతావరణం చాలా చల్లగా హాయిగా అనిపిస్తుంది. ఈ వేడి నుంచి మరి ఋతుపవనాలు కూడా తొందరగా వచ్చేస్తాయని, మళ్ళీ అందరినీ కూడా సంతోష పెడుతుందని వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు. బట్ నిన్న కొద్దిగా అలాగా పలకరింపులాగా వచ్చింది, వెళ్ళిపోయింది. రైట్, మరి వర్షం పడిందంటే చాలు, ఫోన్ చూస్తూ కూర్చునే రోజులు ఎంత బాగుండేవి. అలా ప్రకృతిని చూస్తూ ఆస్వాదించే రోజులు, అదేనండి అప్పటి రోజులు. ఎంత అందంగా, ఆహ్లాదకరంగా, ఆస్వాదంగా ఉండేది. మరి ఒక టీవీ చుట్టూ కుటుంబం స్నేహితులంతా కూర్చొని చూసే రోజులు, ఛానల్స్ ఒకటి రెండు అయినా కూడా అందులో ఆనందం అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉండేది. మరి ఆ రోజులు ప్రత్యేకం, అపురూపం. సాయంత్రం అయిందంటే వీధిలో స్నేహితులతో కాసేపు సరదా కబుర్లు, తొందర పడే టర్న్ అరౌండ్ టైమ్స్ లేని రోజులు, చిన్న చిన్న విషయాలకే ఎంతో ఆనందపడే రోజులు. డబ్బు కన్నా బంధాలే విలువ, టెక్నాలజీ కన్నా మనుషులంతా దగ్గరగా ఉన్న రోజులు, ఆ రోజులు ఎంతో గొప్పవి కదా. మరి ఇప్పుడు జంజీ టైం, ఉరుకుల పరుగుల జీవితం, మొబైల్లో 1 మినిట్లో ఫుడ్, 1 మెసేజ్తో అన్ని పనులు కూడా చకచకా అయిపోయే కాలం. మరి ఈ స్పీడీ జనరేషన్ ఎలా ఉంది, వాటి గురించి మనం మాట్లాడుకుందాం మనం ఈరోజు కలర్స్ ఆఫ్ ఇండియాలో. అలాగే తెలంగాణ అనే కార్యక్రమంలో మనం 7 to 8 మనం మాట్లాడుకుందాం. ఒక గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆయన 2000లో చాలా పాపులర్ సాంగ్స్ ఇచ్చారు సూపర్ హిట్ మూవీస్ కోసం. మరి ఆయన కోసం పెద్ద హీరోలే వెయిట్ చేస్తూ ఉండేవారు, ఆయన ఒక్క పాట చేసినా చాలు అనేవారు అన్నమాట. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్, మన తెలంగాణలో పుట్టినటువంటి ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ గురించి మనం మాట్లాడుకుందాం. రైట్, మరి చాలా విషయాలను మాట్లాడుకునే ముందు ఒక సూపర్ హిట్ సాంగ్ మీకోసం ఈరోజు నేను మిక్స్డ్ తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ సాంగ్స్ కూడా నా షోలో ప్లే చేస్తాను. మరి మీరందరూ నా కోసం నా షోతో పాటు నాతో పాటు మ్యూజిక్ ట్రావెల్ చేస్తారా? చేస్తారు. ఉరుమాలై తమరై సాహిత్యం, కార్తీక్ పాణి ఈ పాట. తెలుగులో వేటూరు సుందరరామూర్తిగా రాశారు, గజనీ మూవీ.

వాట్ ఈస్ సూపర్ డూపర్ హిట్ సాంగ్ విన్నామండి. సో తమిళ్లో ఇది చాలా సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సాంగ్ ఇది. అలాగే తెలుగులో కూడా చాలా బాగా హిట్ అయింది. యాక్చువల్గా ఈ మూవీ 2004లో ఏఆర్ మురుగదాస్ దీని డైరెక్టర్ మిరెట్టల్ అనే సినిమాపై వర్క్ చేశారు ఇదే కాన్సెప్ట్తో. మరి ఈ మూవీలో అజిత్ని ఫస్ట్ అనుకున్నారు హీరోయిన్గా, అయితే అశ్వినే. తర్వాత దీనికి మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా అని కూడా అనుకున్నారు, కానీ అది ఎందుకో కానీ ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. తర్వాత ఈ మూవీని

మాధవన్తో చేస్తే బాగుంటుందని ఏఆర్ మురుగదాస్ అనుకున్నారు. మరి ఆ తర్వాత అది కూడా ఆగిపోయింది. సో ఇలాగా ఆయన ఒకరు కాదు ఇద్దరు కాదు 31 మందిని సెలెక్ట్ చేశారంట. మరి ఎవరు కూడా ఈ స్టోరీ విని నచ్చలేదు అని చాలామంది చెప్పారంట. అయితే హీరో పాత్రకైతే మాత్రం 13 మందిని సెలెక్ట్ చేసుకున్నారట. 12 మంది కూడా నోనో ఇది ఎందుకోగానే నాకు నచ్చట్లేదు, ఇది హిట్ అవ్వకపోవచ్చు అని అందరు కూడా అన్నారంట. సో 13th పర్సన్ వచ్చేసి సూర్య. సూర్య అయితే తప్పకుండా చేద్దాం, ఇది నాకు హిట్ అవుతుందని అనిపిస్తుంది అని అన్నారంట. అయితే యాక్చువల్గా హీరోయిన్ అయితే శ్రియా శరణ్ అనుకున్నారు, కానీ ఆమె కూడా నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పారు. సో ఈ పాత్రకి, ముఖ్యంగా అశ్విన్ పాత్రకి, దివంగత భారతీయ అమెరికా వ్యోమగామి కల్పనా చావ్లా నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ మూవీ చేయడం జరిగింది. ఆ తర్వాత శ్రేయా శరణ్ ప్లేస్లో మనకి నయనతారను తీసుకున్నారు. అది ఎంత హిట్ అయిందో వేరేగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ మూవీ అనేది ఇది మెమెంటో అని నాకు నచ్చట్లేదు, ఇది హిట్ అవ్వకపోవచ్చు అని అందరు కూడా అన్నారంట. సో 13th పర్సన్ వచ్చేసి సూర్య. సూర్య అయితే తప్పకుండా చేద్దాం, ఇది నాకు హిట్ అవుతుందని అనిపిస్తుంది అని అన్నారంట. అయితే యాక్చువల్గా హీరోయిన్ అయితే శ్రియా శరణ్ అనుకున్నారు, కానీ ఆమె కూడా నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పారు. సో ఈ పాత్రకి, ముఖ్యంగా అశ్విన్ పాత్రకి, దివంగత భారతీయ అమెరికా వ్యోమగామి కల్పనా చావ్లా నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ మూవీ చేయడం జరిగింది. ఆ తర్వాత శ్రేయా శరణ్ ప్లేస్లో మనకి నయనతారను తీసుకున్నారు. అది ఎంత హిట్ అయిందో వేరేగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ మూవీ అనేది ఇది మెమెంటో మోరి అనే ఒక చిన్న స్టోరీ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని చేయడం జరిగింది మన ఏఆర్ మురుగదాస్. అయితే ఈ మూవీ చాలా బాగుంది అని చెప్పేసి అమీర్ ఖాన్ నేను చేస్తానని చెప్పి ముందుకొచ్చి దానికోసం చాలా వర్కౌట్ చేసి సూపర్ డూపర్ హిట్ చేశారు. చాలా బాగుంటుంది కదా. రైట్, మరి మనం ఉన్నాం కలర్స్ ఆఫ్ ఇండియా అనే షోలో ఉన్నాం. మనం మాట్లాడుకుందాం మన లైఫ్ని డిసైడ్ చేసేది లక్క లేకపోతే డెడికేషన్ అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. మరి ఈ విషయం గురించి జెన్జీ వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి అనే విషయం గురించి నేను చెప్తాను ఈ సూపర్ హిట్ సాంగ్ తర్వాత. శరత్ సంతోష్ అండ్ శ్రీనిషా జైశీలం పాడినటువంటి రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ నుంచి సూపర్ హిట్ మెలోడీ మీరు వింటున్నారు. స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్.

0: హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: FM Rainbow 101.9.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే

0: FM Rainbow 101.9.
1: రాయల్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియోలో టైం 6:28:38 అండ్ ఎగ్జాక్ట్గా మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుణ్ణి, ఆత్మీయుణ్ణి ఎల్లేష్ని ఇక్కడే ఉన్నాను మీతో పాటు 9:30 వరకు కూడా మ్యూజికల్ జర్నీ చేస్తాను. రైట్, మరి మనం మాట్లాడుకుంటున్నాం ఈ జెన్జీ వాళ్ళ యొక్క లైఫ్ని డిసైడ్ చేస్తుంది అదృష్టమా లేకపోతే వారి డెసిషన్ మేకింగా. మ్యాక్సిమం మన డెసిషనే మన లైఫ్ను మార్చేది. మరి 90s అండ్ బిఫోర్లో పుట్టిన వాళ్ళందరూ కూడా టెక్నాలజీ అవైలబిలిటీ లేదు వాళ్ళకి. చిన్న చిన్న సమ్స్ చేయాలన్నా లేదా చాట్ జీపీటీని వాడుతున్నటువంటి రోజులు ఇవి. మరి ఆ రోజుల్లో చేతి వేలపైన లెక్క పెట్టుకునేవాళ్ళు, కాళ్ళతో లెక్క పెట్టుకునేవాళ్ళు లెక్కలు వేయాలంటే, ఈరోజు 2 2s కూడా చెక్ చేయాలంటే చాట్ జీపీటీని చెక్ చేసుకునే రోజులు అయిపోయింది. రైట్, మరి ఈరోజు ఇన్ఫర్మేషన్ కావాల్సినంత ఉంది. మరి ఆ రోజుల్లో మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంటే బుక్స్ లైబ్రరీస్కి వెళ్ళి చదువుకోవడం, మరి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కోసం ఇంకా అర్థం కాకపోతే మన మాస్టర్స్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం, స్కూల్ కాలేజ్ ఎంత దూరం ఉన్నా కూడా సైకిల్ తొక్కుకొని స్కూల్కి వెళ్ళి ఎంతో ఓపికతో ఉండే రోజులవి. మరి ఇప్పుడు చూస్తే ఒక వీడియో లేదా ఒక సాంగ్, చివరికి రీల్స్ షార్ట్స్ కూడా 30 seconds కూడా చూడలేక పేషెన్స్ లేక కనిపిస్తున్నారు జెన్జీ వాళ్ళు. ఇది నేను చెప్పింది కాదు, చాలా రీసెర్చ్ జరిగాయి, అందులోని తేల్చినటువంటి విషయం. ఎందుకు అంతెందుకు, మన ఇంట్లో ఉండే ఈ జెన్జీ పిల్లల్ని మీరు గమనించండి, వాళ్ళల్లో ఓపిక ఎంత ఉందో మీరే నాకు చెప్పండి. 0402323482 వాట్సాప్ చేయండి. రైట్, ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ తర్వాత మరి ఆ రోజుల్లో అంటే బిఫోర్ జనరేషన్ అంటే ఎక్స్ జనరేషన్, వై జనరేషన్, వీళ్ళందరూ ఎలా ఉండేవారు, ఓపికతో ఎంతో సహనంతో అంటే రెండింటికి ఒకటే అర్థం, మరి వాళ్ళు ఎంతో విజయాలు సాధించారు. ఇప్పుడు చూసినట్లయితే స్టార్టప్ కంపెనీస్ కానీ లేదా చాలా సోషల్ మీడియాలో కూడా చాలా పాపులారిటీ సంపాదించి చాలా పై స్థాయిలో ఉన్న వాళ్ళని చూసుకున్నట్లయితే వాళ్ళు 90s కిడ్సే ఉన్నారు. మరి ఇప్పటి పిల్లలకి ఓపిక లేదా ఎల్లేష్ ఎందుకు లేదు అంటూ కోపం రావచ్చు నా జెన్జీ వాళ్ళు నా షో విన్నట్లయితే. మీకు ఉంది, నేను చెప్పేది ఏంటంటే పర్సంటేజ్ చెప్తున్నాను. నేను పర్సంటేజ్ ఓవరాల్గా చూసినట్లయితే ముందు తరం వాళ్ళతో చూస్తే చాలా తక్కువ పర్సంటేజ్ ఉందని అంటున్నారు. రైట్, ఈ విషయం గురించి మనం ఇంకా మాట్లాడుకుందాం 7 గంటల వరకు. మరి 7 నుంచి 8 గంటల వరకు కూడా మనం హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాంలో మనం చాలా ఇంట్రెస్టింగ్ విషయం గురించి నేను చెప్తాను. అదేంటి అనేది ఈ సూపర్ హిట్ సాంగ్ తర్వాత. తర్వాత 8:00 నుంచి 8:03 వరకు మీరు న్యూస్ హెడ్లైన్స్ వినొచ్చు. రైట్, ఇప్పుడైతే ఒక కమర్షియల్ బ్రేక్ ఉంది. ఆ కమర్షియల్ బ్రేక్ తర్వాత మనం ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ మీకోసం ఎదురు చూస్తుంది.
2: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in.

0: వెబ్సైట్ ని సందర్శించండి.
1: Yes, one side మనందరికి ఇష్టమైనటువంటి తరుణ్, అండ్ ఇంకొక సైడ్ మనందరికి హార్ట్ థ్రోబ్ త్రిషా, మరొక సైడ్ శ్రియా. వారెవ్వా ఈ ఫెంటాస్టిక్ కాంబినేషన్లో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కాంపోజిషన్లో వచ్చినటువంటి ఈ సూపర్ డూపర్ హిట్ సాంగ్ మెస్మరైజ్ చేస్తారు అందరినీ కూడా. ఎస్, వన్ మోర్ టైం మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 కలర్స్ ఆఫ్ ఇండియా. నేను మీ స్నేహితుడిని ఎల్లేష్ని. 1, 2, 3, 4, go!

0: FM Rainbow 101.9.
1: స్టూడియోలో టైం 6:38 53 సెకండ్లు అయింది. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 వింటున్నారు. మనం ఉన్నాం కలర్స్ ఆఫ్ ఇండియా వైట్ రైట్. మరి 90s ఆర్ బిఫోర్ జనరేషన్ చాలా లక్ష్యంతో ఉండేవారు. ఏదైనా సాధించాలంటే తపన, గెలవాలన్న కోరిక చాలా దృఢంగా అంటే స్ట్రాంగ్గా ఉండేదంట. మరి వారు వారే సోషల్ సైట్స్ని క్రియేట్ చేస్తున్నారు. మరి ట్రావెల్ కానీ లేదా ఫుడ్ స్టార్ట్అప్ చూస్తే వారంతే ఉంటున్నారు. వాళ్ళే 90s కిడ్స్. ఇప్పుడు మరి ఇంత టెక్నాలజీ ఫాస్ట్గా అవైలబిలిటీ ఉన్న రోజుల్లో యంగ్స్టర్స్ బలమైనటువంటి టార్గెట్స్ గెలవాలి అన్న కోరిక, పేషెన్స్ చాలా తక్కువగా ఉన్నాయి అంటూ మనకి రీసెర్చ్ చెప్తున్నాయి. మరి గెలవాలి, సాధించాలి అని ఎవరూ నేర్పించట్లేదు. ఇప్పుడు అందరికీ కూడా చేతిలో ఫోన్ అనేదే పెద్ద ఎనిమి అని అంటున్నారు అందరు కూడా రైట్. మరి ఎక్కువగా సక్సెస్నే చూస్తున్నారు యూట్యూబ్లో కానీ ఇంకా వేరే అదర్ సోషల్ సైట్స్లో. మరి వాళ్ళకి ఏమనిపిస్తుందంటే తక్కువ టైంలోనే ఎక్కువ సంపాదించాలి, తొందరగానే లైఫ్లో సెటిల్ అయిపోవాలి అండ్ కోట్లు సంపాదించాలనే ఆలోచన ఈ కాలం పిల్లలకి ఎక్కువగా ఉందని రీసెర్చ్ చెప్తున్నాయి అన్నమాట. మరి ఒక వ్యక్తి సక్సెస్ అయింది ఎలా అన్న విషయాన్ని చూస్తున్నారు తప్ప ఆ వ్యక్తి వెనక ఉన్నటువంటి కష్టాలు, అబ్స్టేకల్స్ ఇవన్నీ కూడా వీళ్ళు చూడట్లేదు. దీనివల్ల చాలా ప్రమాదం ఉండే పరిస్థితి ఉంది. మరి కొంతమంది అయితే అంటే నేను పర్సంటేజ్ చెప్తున్నాను, అందరూ అని అనట్లేదు, కొంతమంది ఈజీ మనీ కూడా అలవాటు పడుతున్నారు, చాలా చాలా ప్రమాదాలకి వచ్చే అవకాశం అయితే ఉంది. మరి లక్ష్యాలకు దూరంగా ఉంటున్నారు, ఫాస్ట్గా ఛేదించలేకపోతున్నారు ప్రీవియస్ వాళ్ళతో గమనించుకున్నట్లయితే. లక్ష్యం ఉండాలి లైఫ్లో అన్నది చాలా తక్కువ పర్సంటేజ్ ఉంది అంటూ రీసెర్చ్ చెప్తున్నాయి. సో నిజంగా ఇది విన్నట్లయితే నాకైతే కొద్దిగా బాధ కలుగుతుంది రైట్. మరి ఇదంతా రీసెర్చ్ చెప్తుంది, నేను చెప్పట్లేదు. సో ఈ కాలం పిల్లలు జనరేషన్ వాళ్ళు మరి వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, వాళ్ళ డిసిషన్ మేకింగ్ ఎలా ఉండాలి అనే విషయం గురించి నేను మరిన్ని విషయాలు మాట్లాడతాను. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్, ప్రియా హెమేస్ పాడినటువంటి లండన్ బాబు అనే ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తాను. మరి ఆ తర్వాత మరిన్ని విశేషాలు మనం మాట్లాడుకుందాం. 8 గంటలకి మీరు న్యూస్ హెడ్లైన్స్ వింటారు. మరి 7 గంటల నుంచి 8 గంటల వరకు ఏం మాట్లాడాలి అనే విషయాన్ని నేను ఈ సూపర్ హిట్ సాంగ్ తర్వాత చెప్తాను.

0: FM Rainbow 101.9.
1: మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియో టైం 6:40 అండ్ ఎగ్జాక్ట్గా మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుని ఎల్లేష్ని మాట్లాడుతున్నాను. ఇది కలర్స్ ఆఫ్ ఇండియా. రైట్, మరి మనం మాట్లాడుకుంటున్నాం ఈ కాలం జనరేషన్ వాళ్ళు, అంటే జెన్జీ వాళ్ళు లక్ష్యాలకు దూరంగా ఉంటున్నారు, ఫాస్ట్గా ఛేదించలేకపోతున్నారనే విషయాన్ని కొన్ని రీసెర్చ్లు చెప్తున్నాయి. మరి ముఖ్యంగా ఈ జనరేషన్ అనేది ఎలా ఉందంటే, వీళ్ళు పెద్దవాళ్ళని అంటే ముఖ్యంగా రెస్పెక్ట్ ఇవ్వట్లేదనే విషయం కూడా ఈ రీసెర్చ్లో కొన్ని పాయింట్స్ నోట్ అయ్యాయి అన్నమాట. వాళ్ళు ఎంప్లాయర్ అంటే జాబ్ ఇచ్చేవాళ్ళని కూడా హలో బ్రో, హవర్ యూ, హలో మావా, హలో బావా అంటూ పిలుస్తూ ఉన్నారని. సో ఇది ఒక రకంగా ఒక ట్రెండ్ క్రియేట్ అయ్యిందని. దీనివలన అంటే వాళ్ళ ఫ్రెండ్స్ని పిలవచ్చు కానీ వాళ్ళకి జాబ్ ఇచ్చే వాళ్ళని, ఎంప్లాయర్స్ని కూడా ఇలాగే పిలుస్తున్నారు. ముఖ్యంగా పెద్దవాళ్ళకైతే అస్సలు రెస్పెక్టే ఇవ్వట్లేదు, పేరెంట్స్కి కానీ లేదా గ్రాండ్ పేరెంట్స్ కూడా అస్సలు లెక్క చేయట్లేదు అనే విషయం కూడా ఈ యొక్క రీసెర్చ్లో తేలుతుందన్నమాట. రైట్, మరి ఇలా అయితే ఎలా, మరి ముందున్న సక్సెస్నే గురించి ఆలోచిస్తున్నారా తప్ప అస్సలు కష్టాన్ని చూడట్లేదు. ఎక్కడైనా ఎవరైనా సక్సెస్ అయితే ఎంత తొందరగా అయిపోవాలి, మనం కూడా మనం తొందరగా చదివేయాలి, తొందరగా అంటే ఈ 1 మినిట్లో ఈ మన మొబైల్లో ఉన్నటువంటి యాప్స్ ఎంత తొందరగా మనకైతే ఫుడ్ని లేదా ఇతర ప్రొడక్షన్ తీసుకొస్తుందో అదేవిధంగా లైఫ్ కూడా ఉండాలని వాళ్ళ యొక్క ఎగ్జంప్షన్లు జరుగుతుందన్నమాట. మరి దీనివలన చాలా ప్రమాదం అయ్యే అవకాశం ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలంటూ రీసెర్చ్ చెప్తున్నాయి. మరి ముఖ్యంగా ఈ జనరేషన్ వాళ్ళు సీనియర్ ఎంప్లాయీస్ని లేదా పేరెంట్స్ని కూడా రెస్పెక్ట్ అనేది లోపిస్తుంది. దిస్ ఈజ్ అన్ఫైర్. మరి ట్రీట్ ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ అని అంటున్నారు. దీనివలన మనం పెద్దవాళ్ళని గౌరవించడం లేదా నేర్చుకోవడానికి చాలా పేషెన్స్ ఉన్నట్లయితే మనం జీవితంలో చాలా సక్సెస్ అవ్వచ్చు అంటూ చెప్తున్నారు. రైట్, మరి చూద్దాం. ఇది కొంత పర్సంటేజ్, నేను మొత్తం అని చెప్పట్లేదు. మరి జెన్జీలో కొంతమంది కూడా అతి చిన్న వయసులోనే అద్భుతాలని కూడా సృష్టించారు. సృష్టించడమే కాదు, స్టార్టప్ కంపెనీస్ కూడా స్టార్ట్ చేసి సీనియర్ పీపుల్ని కూడా వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్గా చేయిస్తున్నారు, సక్సెస్ కూడా అవుతున్నారు, అత్యంత అద్భుతమైనటువంటి తెలివితేటలను ప్రదర్శిస్తున్నారు కూడా. మరి నేను చెప్పేది ఇవి నాణ్యానికి ఒక సైడు, నాణ్యానికి ఇంకొక సైడ్ కూడా చాలా సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. జెన్జీ వాళ్ళు అనేవాళ్ళు నెక్స్ట్ జనరేషన్ కాబట్టి అత్యంత తెలివితేటలు, అత్యంత మేధో సంపత్తితో వాళ్ళు ముందుకి మునుముందుకి దూసుకొని వెళ్ళిపోతున్నారని కూడా కొన్ని రీసెర్చెస్ చెప్తున్నాయి. మరి అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకొని మరి ఈ కాలం పిల్లలు జెన్జీ వాళ్ళు చాలా జాగ్రత్తగా అంటే ఆ పెద్దలకు రెస్పెక్ట్ ఇవ్వడం, అంతేకాకుండా ఏదైనా సాధించాలంటే కాస్త పేషెన్స్ ఉండాలనే విషయాన్ని మనం గమనించినట్లయితే, ఫాలో అయినట్లయితే మీ సక్సెస్తో పాటు మీకు చాలా వాల్యూ అండ్ మీకు చాలా పేరు ప్రఖ్యాతలు కూడా వస్తాయి అని నా ఆలోచన. రైట్, మరి ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తాను. మరి ఆ సాంగ్ కన్నా ముందు మనం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఏం మాట్లాడాలి అంటే, మన తెలుగు ఇండస్ట్రీలో డబుల్ రోల్ చేశారు చాలామంది హీరోలు. సో వాళ్ళు యాక్ట్ చేసినటువంటి మూవీస్ హీరో అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, కొన్ని సినిమాలు అయితే కమెడియన్స్ కూడా డబుల్ రోల్స్ చేశారు. మరి అలాంటి సినిమాలు మన తెలుగు ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి. మరి మీకు తెలిసినట్లయితే నాకు నేను నెంబర్స్ అనౌన్స్ చేస్తాను, ఆ నెంబర్స్కి మీరు 7 గంటల తర్వాత నాకు కాల్ చేయాలి. ఆ నెంబర్స్ వచ్చేసి 0402323-0030, 0402323-4821, అలాగే 0402970-4715. మరి ఈ నెంబర్స్ కలవలేకపోతే 0402323-4822కి మీరు వాట్సాప్ చేయొచ్చు. హీరోలు డబల్ రోల్ చేసినటువంటి సినిమాలు చాలా ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అయ్యి, డబల్ రోల్ కాకుండా ట్రిపుల్ రోల్ కూడా చేసిన కూడా 4-9 రోల్స్ చేసిన కూడా ఉన్నాయి. ఒక్క సినిమా చెప్పినా చాలు, అన్నీ నేను లిస్ట్ అడగట్లేదు, ఒకరు ఒక సినిమా చెప్తే బాగుంటుంది. రైట్, అయితే ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తాను. మరి ఈ పాట వింటే బాలీవుడ్డే కదిలిపోయింది, కుదిపేసింది అనమాట. మరి ఆ పాట నేను ప్లే చేస్తాను, నాకు చాలా ఇష్టమైనటువంటి పాట. మరి ఈ పాటలో నువ్వా నేనా, నువ్వు గెలుస్తావా నేను గెలుస్తానంటూ డ్యాన్స్ చేశారు ఇద్దరు సూపర్ హీరోస్. ఆ హీరోస్ ఎవరు, మరి ఈ మూవీ వచ్చేసి పార్ట్నర్ హిందీ సాంగ్ ఇది. మరి ఈ షో వింటున్నటువంటి చాలామందికి ఇష్టమైనటువంటి పాట, కొద్ది వాల్యూమ్ పెంచుకుంటే చాలా బాగుంటుంది. ఒక సైడ్ గోవిందా.

మరొక సైడ్ సల్మాన్ ఖాన్, సెంటర్ లో కత్రినా కైఫ్. వారెవర్, వాట్ ఎ ఫెంటాస్టిక్ డాన్స్ కాంబినేషన్. మరి ఆ డాన్స్ చూస్తే మాత్రం మనకు కూడా చెయ్యాలనిపిస్తుంది. మరి ఆ సాంగ్ మీ అందరి కోసం నేను ప్లే చేస్తున్నాను.

0: 101.9.
1: రైట్, మరి స్టూడియో టైం 6:55 అయింది. ఎగ్జాక్ట్గా ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ మీరు వింటున్నారు, ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇది కలర్స్ ఆఫ్ ఇండియా. నేను మీ స్నేహితుడిని ఎల్ఎస్ని మాట్లాడుతున్నాను. రైట్, ఇప్పుడైతే వాతావరణం కొద్దిగా

అలాగానే ఉంది. నేను వచ్చేటప్పటికి ట్రైన్లో ట్రావెల్ చేస్తూ వచ్చేటప్పటికి మరి ఇప్పుడు ఎలా ఉందో బయట నాకు తెలియదు. నేనైతే ఏసీలో కూర్చొని చాలా హాయిగా నా మిత్రులైనటువంటి మీ అందరితో చక్కగా మాట్లాడుతున్నాను, రైట్? మరి హలో రెయిన్బో లైఫ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వబోతుంది 7 గంటలకి. మరి 7 గంటల నుంచి 8 గంటల వరకు కూడా మీరందరూ కూడా నాకు కాల్ చేయొచ్చు. వెరీ సింపుల్ క్వశ్చన్, అదేంటంటే మన తెలుగులో ప్రతి హీరో కూడా డబుల్ రోల్ యాక్ట్ చేశారు, ట్రిపుల్ రోల్ యాక్ట్ చేశారు, త్రిపాత్రాభినయం, ద్విపాత్రాభినయం అండ్ 9 పాత్రలు కూడా నటించి మనందరినీ కూడా మెప్పించారు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో. మరి ఆ మూవీస్ ఏంటి? ఒక్క సినిమా చెప్పిన చాలు. నా నెంబర్స్ చెప్తాను, 0402323 0030 0402323 4821 and 0402970 4715కి నాకు కాల్ చేయొచ్చు మీరు, రైట్? మరి ఆ కలవలేని వాళ్ళు ఎవరైనా కాల్ కలవలేని వాళ్ళు నాకు 0402323 4822కి మీరు ఆ నెంబర్ని సేవ్ చేసుకొని వాట్సాప్ చేసినట్లయితే నాకు ఆ మెసేజ్ వస్తుంది, నేను చదివి వినిపిస్తాను. అలాగే గూగుల్ ప్లేస్టోర్కి వెళ్ళి న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ప్రపంచంలో మీరు ఏ మూలన ఉన్నా మీరు చక్కగా ఇంటర్నెట్ ఉంటే చాలా చక్కగా మీకు మన మాటలు పాటలు చాలా శ్రావ్యంగా వినసొంపుగా వినిపిస్తాయన్నమాట మన ఎఫ్ఎం రెయిన్బోవి, రైట్? మరి ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ మీరు వింటున్నారు. మరి 8 గంటలకు న్యూస్ హెడ్లైన్స్ ఉంది. ఇప్పుడైతే సూపర్ మచ్చి అంటున్నారు ఎవరు,

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: Rainbow 101.9.
1: రైట్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యిల్లేష్. వావ్. మరి ఇప్పుడు స్టూడియో టైం 7:03:56 అయింది ఎగ్జాక్ట్గా. రైట్, ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరూ కూడా చాలామంది కూడా లోకల్ ట్రైన్లో, లోకల్ బస్సులో, అలాగే తన సొంత కార్ని డ్రైవ్ చేసుకుంటూ లేదా యాప్స్ ద్వారా కూడా వాళ్ళు ట్రావెల్ చేస్తూ నా షోను వింటున్నారు. రైట్, మరి మీ అందరికి కూడా హాయ్, హలో, హౌ ఆర్ యూ వన్ మోర్ టైం. మనం ఉన్నాం ఇప్పుడు ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాంలో ఉన్నాం. మీరందరూ కూడా నాకు కాల్ చేయొచ్చు, మాట్లాడవచ్చు నాతో. వెరీ సింపుల్ క్వశ్చన్ నేను అడిగాను, 0402323 0030కి మీ ఫోన్ నుంచి మీరు కాల్ చేయొచ్చు. అలాగే 0402323 4821కి కాల్ చేయండి, లేదా 0402970 4715కి కాల్ చేయండి. వీకెండ్ మోడ్లో ఉన్నాం మనం అందరం కూడా చాలా హాయిగా. ఈరోజు ఆదివారం, ఇప్పటికీ కొంతమంది డిన్నర్ చేసే ఉంటారు, మరి కొంతమంది అయితే డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు, మరి కొంతమంది అయితే డిన్నర్ని కంచంలో వడ్డించుకుంటూ నా షో వింటూ ఉండొచ్చు. రైట్, మరి అలాగే మరి ట్యాంక్ బండి పైన లేదా హైదరాబాద్లో మంచి అందమైనటువంటి ప్రదేశాలని ఫ్యామిలీతో అలా తిప్పుతూ, ఇంకా సమ్మర్ వెకేషన్లోనే ఉన్నాం కాబట్టి మరి అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. రైట్, మరి పిల్లలు పెద్దలు అందరు కూడా. రైట్, మరి నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, వెరీ సింపుల్ క్వశ్చన్, మన తెలుగు ఇండస్ట్రీలో ఆ పాత తరం నుంచి ఇప్పటి వరకు కూడా అందరు కూడా హీరోలు డబుల్ రోల్ యాక్ట్ చేయాలంటే చాలా ఇష్టపడతారు. మరి వాళ్ళు చేయడమే కాకుండా సూపర్ డూపర్ హిట్స్ కూడా చేశారు. ప్రతి హీరో కూడా సూపర్ హిట్స్ ఉన్నాయి వాళ్ళ ఖాతాలో. రైట్, మరి అలాంటి సినిమాలు, హీరోలే కాదు హీరోయిన్స్ కూడా ఉన్నారు, మరి అలాంటి మూవీస్ ఒక్క సినిమా చెప్పండి చాలు, ఎక్కువైతే వద్దు. ఇప్పుడైతే ఒక లైన్లో ఉన్నారు, ఎవరో చూద్దాం. హలో,
2: హలో,
1: ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
2: రైట్,
1: బాగున్నానండి, ఆల్వేస్ గుడ్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. మీ దీవెన్లు చెప్పండి. ఎస్, అబ్సల్యూట్లీ.

0: ఒకటి అంటే ఒక సినిమాలో నెంబర్ వన్ గా నిలిచిన వ్యక్తి కదా.
1: అవునండి, అవును.
0: అందుకని అది ఫస్ట్ అదే చెప్పాను
1: అన్నమాట. ఒక్కటే చాలండి, ఇంకా మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఇద్దాం.
0: అందుకని ఒకటే చెప్పాను.
1: థ్యాంక్ యూ సో మచ్.
0: ఎన్టీఆర్ డైలాగ్ చెప్పేయండి.
1: ఎన్టీఆర్ డైలాగ్ నేను చెప్పాలా? చాలా కష్టమైంది, ట్రై చేస్తాను.
2: మంగా భాస్కర్ గారు ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
1: ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరొక కాల్ తీసుకుందాం. ఎవరైనా ఒక్క మూవీ చెప్పగలిగితే దట్ వుడ్ బి హ్యాపీ, రైట్? నెక్స్ట్ ఎవరు నచ్చుదాం. హలో, డైరెక్ట్ కాల్ ఇచ్చేసాను, ఎవరు మాట్లాడుతున్నారు?
3: హలో, గుడ్ ఈవినింగ్ అన్న.
1: గుడ్ ఈవినింగ్ బాబు, ఎవరు నువ్వు మాట్లాడుతున్నావు?
3: నేను మోక్షిత్.
1: మోక్షిత్, నువ్వు చెప్పు మరి, మన డబుల్ రోల్ యాక్ట్ చేసినటువంటి హీరోలు ఎవరు, నీకు ఎవరు ఇష్టం?
3: ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేసిన సినిమా జయలవ కుష.
1: ఎస్, కరెక్ట్ చెప్పావు, కరెక్ట్. అది నీకు ఇష్టమా? రైట్, ఇంకో హీరో పేరు చెప్పు. నీకు ఇంకొక ఆప్షన్ ఇస్తున్నాను, ఇంకో హీరో ఎవరైనా డబుల్ రోల్ చేసింది ఏదైనా నీకు తెలుసా?
3: తెలుసు,
1: చెప్పు.
3: నాగార్జున చేసిన డబుల్ రోల్ లిటిల్ బ్రదర్, అది హలో బ్రదర్.
1: ఎస్, పర్ఫెక్ట్, లిటిల్ బ్రదర్, యువర్ లిటిల్ బ్రదర్, అండ్ ఆయన యాక్ట్ చేసింది హలో బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ బాబు, మోక్షిత్, థ్యాంక్ యూ, సూపర్బ్. మరి ఇలాగనే మీరు కూడా నాకు కాల్ చేసి చెప్పొచ్చు. నా నెంబర్స్ వన్ మోర్ టైం నేను అనౌన్స్ చేస్తాను, 0402323 0030 అండ్ 0402323 4821 అండ్ 0402970 4715. మీరు కార్లో డ్రైవ్ చేస్తే మాత్రం కారు ఆపేసి పక్కకి అప్పుడు కాల్ చేయండి. అంతేగాని కాల్లో ఉంటూ మీరు కానీ కాల్ చేసినట్లయితే ప్రమాదాలు చాలా చాలా చాలా ఉన్నాయి, జరుగుతున్నాయి కూడాను. బీ కేర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా సెలవులు ముగిసిపోతున్నాయి, ఇంక ఈ వీకే ఉంటారు కాబట్టి వాళ్ళని బాధ పెట్టకండి, చదవండి చదవండి అని మాత్రం ప్రెషర్ పెట్టకండి. ఎందుకంటే మరొక వన్ వీక్లో వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు, ఆ రష్ ఎలాగా స్టార్ట్ అవుతుంది, రైట్? ఇప్పుడైతే మరి ఎన్టీఆర్ యాక్ట్ చేసినటువంటి డబుల్ రోల్లో యాక్ట్ చేసినటువంటి ఒక మూవీ ఉంది, అది నాకు కూడా చాలా పర్సనల్గా ఇష్టం. మరి ఆ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్. ఆల్రైట్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఫ్రెండ్ యల్లేష్. స్టూడియోలో టైం 7:14:14 ఎగ్జాక్ట్గా. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, అందులో హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ వింటున్నారు. మరి ఇందులో నేను అడిగిన వెరీ సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, డబల్ రోల్ యాక్ట్ చేసినటువంటి హీరోలు చాలామంది ఉన్నారు ఆనాటి కాలం నుంచి, అంటే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మరి నేటి కాలం వరకు, ఈ చిన్న ఎన్టీఆర్ దగ్గర వరకు కూడా చాలామంది కూడా డబల్ రోల్ యాక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ అని మనందరి చేత కూడా ప్రశంసల జల్లుని కురిపించుకున్నారు, రైట్? మరి మరి ఒక ఫ్రెండ్ ఉన్నారు, మరి ఆయన ఏం చెప్తారో చూద్దాం. హలో,
2: ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహర్ బాబా, జూబ్లీహిల్స్ నుంచి అండి.
1: రైట్ రైట్, చెప్పండి మరి మీరు చూసినటువంటి సినిమా ఏంటి? ఎంత మాట చెప్పారు.
2: దానవీర సూరకర్ణలో ఎన్టీ రామారావు గారు కర్ణుడు దుర్యోధన్ పాత్రలు వేసాడండి. అవకాశం ఇస్తే రెండే రెండు మాటలు చక్కగా చెప్పేస్తానండి.
1: రైట్ అండి, చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.
2: పాంచోలి పరోభవం పాండవేద్యస్త రాజ్యపహరము మయసభవన కైవసము ఓ శ్రీతృప్త రజపుత్రి హరివీర మత్మత్సేప కుంభహాత పాట క్రీడా.
1: రైట్, మనం అడిగినది డబల్ రోల్ ఆల్ ట్రిపుల్ యాక్ట్ చేసింది చెప్పండి అంటే, ఈయన ఇంకా డైలాగ్ కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఒక 2 మార్కులకి ప్రశ్నకి మీరు ఆన్సర్ ఇవ్వండి అని చెబితే, మీరు 20 మార్కుల ప్రశ్నకి ఆన్సర్ ఇస్తే 2 మార్కులు మాత్రమే వస్తాయి. వెరీ నైస్. మరి నా నెంబర్స్ 0402323 0030 అండ్ 0402323 4821 అండ్ 0402970 4715కి కాల్ చేయండి. మీరు కార్లో ఉన్నా, లేదా బస్సులో ఉన్నా, ఇంట్లో ఉన్నా, చాయ్ తాగుతున్నా, భోంచేస్తున్నా, లేదా డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నా కూడా హాయిగా ఫోన్

0: తీసుకొని 0402323 0030కి లేదా 0402323481 కాల్ చేయండి. నేను ఇక్కడ ఉన్నాను, మీ అందరితో మాట్లాడతాను. అండ్ నాకు చెప్పండి, డబుల్ రోల్ ఆర్ ట్రిపుల్ రోల్ యాక్ట్ చేసినటువంటి హీరోలు ఆర్ హీరోయిన్స్, రైట్? హలో
1: హలో
0: హలో, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను కౌశల్య హిమాష్ నుంచి మాట్లాడుతున్నాను.
0: రైట్, చెప్పండి, మరి మీకు నచ్చినటువంటి హీరో కానీ లేదా ఆ యాక్ట్రెస్ కానీ యాక్టర్ కానీ ఎవరు? నాకు చాలా నచ్చిన మాట చెప్పారు. ఇప్పుడు హీరోలే చెప్తున్నారు అందరు మన వాళ్ళు, హీరోయిన్స్ కూడా చాలా మెప్పుని సాధించారు. అదేంటో పేరు చెప్పగలరా? కరెక్ట్ కరెక్ట్, చాలా మంచి సినిమా అది. నేను చెప్తాను, ఈ మీరు మాట్లాడేలోపు నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరున్నారో మాట్లాడతారు చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. రైట్, నాకు కాల్ చేసి చెప్పండి అన్నాను, ఇంకొక ఫ్రెండ్ లైన్లో ఉన్నారు.

0: నేను చెప్తాను, ఈ మీరు మాట్లాడేలోపు నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరున్నారో మాట్లాడతారు చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. రైట్, నాకు కాల్ చేసి చెప్పండి అన్నాను, ఇంకొక ఫ్రెండ్ లైన్లో ఉన్నారు. హలో.
1: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: రేణుక అండి.
0: ఓకే, చెప్పండి మీకు నచ్చినటువంటి సినిమా.
1: హీరో చిరంజీవి, ముగ్గురు మునగాళ్ళు.
0: ఓకే, కరెక్ట్.
1: ప్రభాస్ బిర్లా.
0: కరెక్ట్ అండి, కరెక్ట్ చెప్పారు. ఇంకా ప్రభాస్ ఇంకో మూవీ కూడా ఉంది.
1: ప్రభాస్ అండి.
0: ఆల్ రైట్, నో ప్రాబ్లం, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క సినిమా చెప్పినా చాలు. రైట్, మరి నేను అడిగాను చాలామందిని కూడా, ఒక్క సినిమా పేరు చెప్పండి అన్నాను. చాలామంది కాల్ చేస్తున్నారు, చూద్దాం ఎవరు. మరి నాకు కాల్ చేయండి, ఈలోపు ఒక సూపర్ హిట్ సాంగ్ మనం ప్లే చేసుకుందాం. మరి రామ్ చరణ్ డబల్ రోల్ యాక్ట్ చేసినటువంటి నాయక్ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్. మరి ఇద్దరు హీరోయిన్స్ సెంటర్లో, మన రామ్ చరణ్ తేజ్, మన పెద్ది, మన పెద్ది యాక్ట్ చేసినటువంటి ఈ మూవీ నాయక్ నుంచి సూపర్ హిట్ సాంగ్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 పైన.

0: FM Rainbow 101.9.
1: రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియో టైం 7:23 ఎగ్జాక్ట్గా మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనం ఉన్నాం హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిసనర్స్. మీరు ఎక్కడున్నా కూడా, కార్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఫ్రెండ్స్తో ఉన్నా, ట్రావెల్ చేస్తున్నా, ఎక్కడైనా సరే నాకు కాల్ చేయొచ్చు. ఈ నెంబర్స్కి 0402323 0030, 0402323 4821 అండ్ 0402970 4715కి కాల్ చేయండి, నాతో మాట్లాడండి. డబల్ రోల్ చేసినటువంటి మన మూవీస్ తెలుగులో చాలా ఉన్నాయి, మరి ఆ మూవీ ఒక్కటి చెప్పిన దట్స్ ఫైన్. హలో
2: హలో, కొంగర జగ్గయ్య గారికి శుభ సాయంత్రం.
1: నేను ఎల్లేష్నండి, థ్యాంక్ యూ సో మచ్.
2: సార్, కే రమేష్ మాట్లాడుతున్నా సార్, టాపిక్ బాగుంది. ఐడియా ఉందా సార్, తెలుగులో ఫస్ట్ మూవీ డబల్ యాక్షన్ మూవీ ఏది సార్?
1: నన్ను అడిగారు మీరు, రాముడు భీముడు అనుకుంటా.
2: కాదండి,
1: నన్నే ప్రశ్న వేశారు.
2: 1964 లో రాముడు భీముడు, 1961 లో ఇద్దరు మిత్రులు అక్షయ్ నాగేశ్వరరావు.
1: ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్ కరెక్ట్. ఆయనే ఫస్ట్ టైం డబుల్ రోల్ యాక్ట్ చేశారు. కరెక్ట్,
2: డబుల్ ఫస్ట్ మిస్టర్ తెలుగు అదే అండి.
1: కరెక్ట్, ఇద్దరు మిత్రులు.
2: ఇద్దరు చాలా బాగుంటుంది సార్, అది కనీసం 10 సార్లు తీసింది.
1: అవునా,
2: చాలా బాగుంటుంది. ధన్యవాదాలు,
1: ఫ్యాంటాస్టిక్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విషయాన్ని నాకు కూడా తెలియజేశారు. రైట్, మరి ఇప్పుడు ఇంకొక కాల్ తీసుకుందాం. హలో, హలో
2: హలో
1: కొద్ది ఫోన్కి దూరంగా ఉంటే బాగుంటుంది. హలో
3: హలో,
1: మీరు ఫోన్కి అదే రేడియోకి దూరంగా ఉండి మాట్లాడండి. రీసెంట్ రైట్, దట్స్ ఫైన్. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: బసవయ్య మాట్లాడుతున్నాను, వికారాబాద్ నుంచి.
1: ఎస్, ఏం చేస్తుంటారు
3: ఇప్పుడైతే? కార్లో ఉన్నాం.
1: అవునా, సేఫ్ గా జర్నీ చేయండి. సీట్ బెల్ట్ పెట్టుకున్నారా? మీరు సీట్ బెల్ట్ పెట్టుకొని సేఫ్ గా డ్రైవ్ చేస్తున్నారా? ఫస్ట్ చెప్పండి. యా, వెరీ వెరీ నైస్. ఎక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఫైన్, మరి చెప్పండి, డబల్ రోల్ చేసినటువంటి హీరోలు ఎవరు, మీకు నచ్చిన వాళ్ళు ఎవరు?
3: హీరోయిన్ లో అయితే చార్లత, ప్రియమణి మూవీ.
1: కరెక్ట్ కరెక్ట్ చెప్పారు. ఇంకా
3: చెప్పండి.
1: అవును, ఎస్ కరెక్ట్ కరెక్ట్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సేఫ్ జర్నీ, బాగా డ్రైవ్ చేయండి, చాలా జాగ్రత్త. హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. మరి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా 2-వీలర్స్ ఆర్ 4-వీలర్స్ పైన బయటకు వస్తున్నారు తప్ప నడిచే వాళ్ళే కనపడలేదు, ఓన్లీ పార్కుల్లో తప్ప. సో బయట కూడా నడవచ్చు మనం చక్కగా, మన ఆరోగ్యం పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా మంచిది. రైట్, మరి చాలామంది కాల్ చేస్తున్నారు, నాకు కాల్ చేయండి 0402323 0030 అండ్ 0402323 4821. ఇంకొక కాల్ తీసుకుంటాను ఎందుకంటే చాలామంది కాల్ చేస్తున్నారు. హలో
4: హలో హలో.
1: సో మళ్ళీ మీరు ఫోన్ అయితే, ఇది రేడియో అయితే ఆఫ్ చేయాలి, లేకపోతే రీసౌండ్ నా మాట నాకే వినిపిస్తుంది. హలో
4: హలో,
1: ఎవరు మాట్లాడుతున్నారు?
4: హలో
1: హలో, ఎవరు మాట్లాడుతున్నారు?
4: హాయ్ అండి.
1: హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, పేరు చెప్పండి.
4: హలో,
1: మీ పేరు చెప్పండి, నాకు వినిపిస్తుంది.
4: శ్రీదత్త.
1: రైట్, చెప్పండి, మీకు నచ్చిన హీరో ఎవరు, మరి హీరోయిన్ కానీ లేదా వాళ్ళు యాక్ట్ చేసినటువంటి డబల్ రోల్?
4: నాకు ఇష్టమైన హీరో ఎన్టీఆర్.
1: ఓకే,

0: మరి ఆయన చేసిన డబల్ రోల్.
1: డబల్ రోల్ దేవరా చిత్తమల్లేశం ప్లే చేయరా.
0: ఎస్ కరెక్ట్ కరెక్ట్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్, చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు. హలో,
2: హలో,
0: ఎవరు మాట్లాడుతున్నారు? ఎస్, డబల్ రోల్ యాక్ట్ చేసినటువంటి హీరో పేరు చెప్పండి. అవునండి, కరెక్ట్. ఓకే, కరెక్ట్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అవునా, థ్యాంక్ యూ సో మచ్. రైట్, మరి ఇంతకుముందు మనకి ఒకరు అడిగారు, మరి గంగా మంగా మూవీ అనేది హిందీలో ఒక సినిమా ఉంది, అది ఏంటి చెప్పగలరా అని. సీతా ఔర్ గీతా, మరి ఆ మూవీలో ఆమె డబల్ రోల్ యాక్ట్ చేశారు హేమమాలిని గారు. రైట్, మీరు మీరు విన్నట్లయితే దట్స్ ఫైన్. మరి 8 గంటలకి మీరు న్యూస్ హెడ్లైన్స్ వింటారు. ఇప్పుడైతే ఒక కమర్షియల్ బ్రేక్ ఉంది, మరి కమర్షియల్ బ్రేక్ తర్వాత మనం ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేసుకుందాం.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: FM Rainbow 101.9.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

0: FM Rainbow 101.9.
1: ఒరే నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలిలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుని ఎలెక్ట్ మాట్లాడుతున్నాను. మనం ఉన్నాం హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిసినర్స్. మీరు ఎక్కడున్నా కూడా, కార్లో డ్రైవ్ చేస్తున్నా, లేదా బస్సులో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, లేదంటే ఫ్రెండ్స్తో ఎక్కడైనా కూడా టైం స్పెండ్ చేస్తున్నా కూడా నాకు కాల్ చేయొచ్చు. 0402323-0030, 0402323-4821, అలాగే 0402970-4715. సో చాలామంది మనకి కాల్స్ చేస్తున్నారు, లైన్స్ అన్నీ కూడా ఎంగేజ్ అవుతున్నాయి బాగాను. రైట్, మీరు చెప్పొచ్చు డబల్ రోల్ యాక్ట్ చేసినటువంటి హీరోలు ఎవరైనా మన తెలుగులో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, మరి వాళ్ళ గురించి మనం మాట్లాడాలని ఎవరైనా కాల్ చేసి చూద్దాం. హలో,
2: హలో విల్లేష్ గారు, ఎలా ఉన్నారు?
1: ఎస్, నేను చాలా బాగున్నాను. మీరు ఎవరండి మాట్లాడేది?
2: శోభ అండి.
1: శుభ, రైట్, గుడ్ ఈవినింగ్. శోభ గారు, రైట్,
2: గుడ్ ఈవినింగ్.
1: గుడ్ ఈవినింగ్. మరి షో మొదటి నుంచి వింటున్నారా? అవునండి, వీకెండ్ కదా, అందరూ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కాల్స్ చేస్తుంటారు. ఓకే, ఫైన్. మరి చెప్పండి, అయితే మీకు నచ్చినటువంటి డబల్ రోల్ యాక్ట్ చేసినటువంటి హీరోలు ఎవరు? మీరు చూసిన సినిమాలు ఏంటి? ఒక్క సినిమా చాలు.
2: ఒకటేనండి, హలో బ్రదర్.
1: చాలా బాగుంటుంది, నాకు కూడా పర్సనల్ గా చాలా ఇష్టమైనటువంటి మూవీ అది. రైట్, మరి చాలా కష్టమే కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి శోభ గారు. అవునా, థ్యాంక్ యూ సో మచ్. అవునా, రైట్ అండి. ఎందుకంటే చాలా మంది కాల్స్ చేస్తున్నారు, మనకి పాత మిత్రులు కూడా కాల్ చేస్తున్నారు, దానివల్ల ఎంగేజ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి, హ్యావ్ ఎ నైస్ టైం. రైట్ రైట్, సూపర్, చాలా మంచి సినిమా చెప్పారు. మరి నెక్స్ట్ ఇంకెవరైనా చెప్తారా చూద్దాం. చాలా మంది అయితే కాల్ చేస్తున్నారు, ఎంగేజ్ అవుతున్నాయి కాల్స్. ఒక కాల్ తీసుకుందాం. హలో,
3: హలో,
1: రైట్, ఎవరు మాట్లాడుతున్నారు?
3: నమస్తే అండి.
1: నమస్తే,
3: లావణ్య, ఖైరతాబాద్ నుంచి.
1: ఖైరతాబాద్, రైట్. లావణ్య గారు, షో వింటున్నారా?
3: వింటున్నానండి.
1: రైట్, చెప్పండి, మరి మీకు నచ్చినటువంటి యాక్టర్ ఎవరు? వాళ్ళు చేసినటువంటి డబుల్ రోల్ మూవీ ఏంటి?
3: నచ్చిన యాక్టర్ అంటే చిరంజీవి అనుకో
1: అనుకుంటాను,
3: కానీ డబుల్ రోల్ ది మోహన్ బాబు పెదరాయుడు.
1: రైట్, చాలా ఫెంటాస్టిక్ మూవీ అన్నది, కరెక్ట్.
3: అది ఒకటి, మళ్ళీ వాణిశ్రీది గంగామంగ.
1: అవునండి, అవును, కరెక్ట్ చెప్పారు ఆల్రెడీ ఒకరు. థ్యాంక్ యూ సో మచ్ అండి లావణ్య గారు, థ్యాంక్ యూ. సూపర్బ్. చాలామంది డిన్నర్ ప్రిపరేషన్లో లేదా డిన్నర్ చేస్తున్న షో వింటున్నారు. చాలామంది కూడా డబల్ రోల్ యాక్ట్ చేసినటువంటి హీరోలు చాలా చాలామంది ఉన్నారు, మరి వాళ్ళందరూ కూడా చాలా సూపర్ డూపర్ హిట్ అనిపించుకున్నాం మన తెలుగులో. మరి ప్రతి హీరో కూడా యాక్ట్ చేశారు, హీరోయిన్స్ కూడా డబల్ రోల్ యాక్ట్ చేశారు, మన హీరోయిన్స్ కూడా చాలామంది ఉన్నారు. మరి చిరంజీవి గారు యాక్ట్ చేసినటువంటి సినిమా యముడికి మొగుడు చాలా బాగుంటుంది. మరి అలాగే విక్రమార్కుడు రవితేజ చేసినటువంటి మూవీ కూడా చాలా బాగుంటుంది. అలాగే బాలయ్య బాబు యాక్ట్ చేసినటువంటి లెజెండ్ సింహ, ఈ మూవీ అనేది కూడా చాలా చాలా బాగుంటాయి, డబల్ రోల్ యాక్ట్ చేసినటువంటివి. మరి మీకు తెలిసినటువంటి హీరో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ పేర్లు నాకు చెప్పండి. 0402323-4821 and 0402327-04715. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యలేష్. రైట్, యస్. మరి ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక్క రేడియో ఛానల్ ఇది. మరి న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీరు ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ అని టైప్ చేయగానే, ప్లే బటన్ క్లిక్ చేయగానే ఎక్కడున్నా కూడా శ్రావ్యంగా డాల్బీ స్టీరియోలో చాలా సూపర్బ్గా వినిపిస్తాయి. యస్, మీరు వింటున్నారు లైవ్ రెయిన్బో ఫోన్ ఇన్ ప్రోగ్రామ్.

0: స్టూడియోలో టైం 7:50 అయింది. మనం ఉన్నాం ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఎఫ్ఎంలో. మరి మీరు వింటున్నారు హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిసనర్స్. నేను మీ స్నేహితుడిని ఆత్మీయుని ఎల్ఎస్ ఇక్కడే ఉన్నాను. 0402323 0030, 0402323 4821 అండ్ 0402970 4715. మనకి ఇంకా 10 మినిట్స్ మాత్రమే ఉంది. మన కోసం చాలా మంది కాల్స్ చేశారు. మరి చూద్దాం ఎవరు మాట్లాడతారో. హలో
1: హలో నమస్కారం.
0: నమస్కారం అండి, ఎలా ఉన్నారు?
1: బాగానే ఉన్నాను సార్, మీరు బాగున్నారా?
0: నేను ఇప్పుడు బ్రహ్మాండంగానే ఉంటాను.
1: డబల్ రోల్ లో అంటే పప్పారాయుడు, పప్పారాయుడు ఎవడి పప్పారాయుడు, ఎలా ఉంటాడు పప్పారాయుడు, ఎక్కడ ఉంటాడు?
0: మోహన్ బాబు గారు. ఓకే,
1: మోహన్ బాబు గారు అండ్ ఎన్టీ రామారావు గారు.
0: రైట్, అవునండి. రైట్, వీళ్ళిద్దరు కూడా విలక్షణమైనటువంటి నటులు. మన తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికీ గుర్తుంచుకోదగ్గ నటులు. రైట్,
1: కొండవీటి సింహం.
0: రైట్,
1: శ్రీరామరక్ష అచ్చెన్నాయుడు మళ్ళీ బాధపడతారు.
0: అవునండి, ఆయన బాధపడతారు, కరెక్టే.
1: మళ్ళీ ఎందుకంటే పైన వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అక్కడ.
0: తప్పకుండా తప్పకుండా.
1: అందుకే శ్రీరామరక్షలు వాళ్ళిద్దరు అన్నదమ్ములు అనమాట.
0: ఓకే,
1: అచ్చెన్నాయుడు డబుల్ రోల్ లో అన్నదమ్ములు ఇద్దరు. అన్నయ్య గారేమో పరంపది ఇస్తాడు.
0: రైట్, మనం ఓన్లీ మనం సినిమాలు మాత్రం అడిగాము, వాళ్ళ యొక్క పాత్రలు ఆ పాత్రల యొక్క వివరాలు అడగలేదు.

0: ఓకే, మరి నెక్స్ట్ ఎవరు మాట్లాడతారో చూద్దాం. నాకు కాల్ చేయండి, నన్ను 0402323300 అండ్ ఇంకొక ఫ్రెండ్ ఎవరు కాల్ చేశారు చూద్దాం. పాపం లైన్లో ఉన్నారు, ఆకాష్ కాల్ మిస్ అయింది, చూద్దాం. మేబీ ఆకాష్, హలో.
1: సార్ కాల్ కట్.
0: రైట్, ఆకాష్ గారా? రైట్, మీ గుండె చెప్తున్నాను. రైట్ చెప్పండి, మీకు నచ్చిన సినిమా ఏంటి? యాక్సెస్ నోటబుల్ రోల్. గుడ్ ఈవినింగ్.
1: హ్యాపీ సండే సార్.
0: హ్యాపీ సండే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హైదరాబాద్ హోల్ సిటీ ఫ్యాన్.
0: అవునా, రైట్ చెప్పండి. మరి మీరు చూసినటువంటి డబుల్ రోల్ మూవీ. అయ్యో థ్యాంక్ యూ సో మచ్.
1: చాలా ఎక్కువ మీకు.
0: అవునా,
1: చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, చాలా బాగా మాట్లాడతారు.
0: రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి కాంప్లిమెంట్. నాకు డిన్నర్ చేయలేదు, మరి చేయను కూడా. రైట్ చెప్పండి.
1: నటించింది ప్రభాస్ బిల్లా సార్.
0: రైట్, బిల్లా నుంచి ఇంతకు ముందు పాట వేసుకున్నాను.
1: నేను హలో బ్రదర్ చెప్దాం అనుకున్నాను, మేడం
0: చెప్పేశారు. అవును, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి తెలుగులో. ఆ పాత తరం నుంచి ఈ తరం వరకు కూడా ప్రతి హీరో కూడా డబుల్ రోల్ చేయలేని వాళ్ళంటూ ఎవరు లేరు. అవునా, రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏదండి, బిల్లా నుంచి? రైట్, ఆల్రెడీ మనం ప్లే చేసాం బిల్లా నుంచి మంచి పాటని. మరి ఎవరైనా కూడా ఇంకా చివరిగా ఒక కాల్ తీసుకుంటాను. మన టైమే కూడా దగ్గరకు వచ్చింది. 8 గంటలకి మీరు న్యూస్ హెడ్లైన్స్ వినొచ్చు. మరి 8:03 నుంచి 9 గంటల వరకు తెలంగాణ అనే కార్యక్రమంలో మనం ఈరోజు తెలంగాణలో కంబాలపల్లిలో పుట్టినటువంటి ఒక మ్యూజిక్ కెరటం 2000 టైంలో యంగ్స్టర్స్ని ఇప్పటికీ కూడా ఆయన మ్యూజిక్ వింటే ఆ యొక్క క్లాసిక్ ప్లస్ వెస్ట్రన్ టచ్తో చాలా మ్యూజిక్ వినగానే బాక్సులు దద్రిల్లిపోతాయి అన్నమాట. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ గురించి మనం ఈరోజు మనం మాట్లాడుకుంటాం తెలంగాణలో. రైట్, మరి అది 8:03 9 గంటల వరకు మీరు వినవచ్చు. ఒక్క ఫ్రెండ్ ఎవరు కాల్ చేశారు చూద్దాం. రైట్, కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. హలో.
2: హలో అండి, గుడ్ ఈవినింగ్.
0: హాయ్ అండి, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు?
2: I'm
0: good, thank you so much, thank you so much. Happy Sunday. చెప్పండి, మరి మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: నేను దిలీప్ అండి, నేను హైదరాబాద్ నుంచి కాల్
0: చేస్తున్నాను. రైట్, కార్ డ్రైవింగ్ అట్ చేస్తున్నారా ఏంటి ఏమైనా?
2: అవునండి.
0: రైట్, సో పక్కనే ఆపేసి మాట్లాడండి, బీ కేర్ఫుల్. రైట్, మరి చెప్పండి, మరి మీకు నచ్చినటువంటి హీరో ఎవరు? వాళ్ళు యాక్ట్ చేసినటువంటి డబుల్ రోల్ ఆర్ ట్రిపుల్ రోల్ ఆర్ 9 characters.
2: నేను చెప్పాలనుకున్నది కమల్
0: హాసన్ గురించి.
2: కమల్ హాసన్ గారు చాలా క్యారెక్టర్స్ చేశారు అందులో, అరౌండ్ 10 చేశారు.
0: ఎస్ కరెక్ట్ అండి, దశావతారం అంటే 10. రైట్, 10 అవతారాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ టైమ్ అండ్ బీ సేఫ్. బాగా డ్రైవ్ చేయండి, చాలా కేర్ఫుల్. కార్ డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోండి తప్పనిసరిగా. ఈవెన్ పక్కన కూర్చున్న వాళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టుకుంటే చాలా మంచిది. రైట్, నేను చెప్తున్నాను, ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. వీకెండ్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. రేపటి నుంచి, ఈ వీక్ నుంచే పిల్లలందరూ కూడా స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి పిల్లలందరూ కూడా బీ కేర్ఫుల్. మీకు కావాల్సినటువంటి పుస్తకాలు, బ్యాగులు అండ్ పెన్సిల్స్, పెన్నులు అన్నీ కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకోండి. యూనిఫామ్ అండ్ షూస్ అన్నీ కూడా చాలా చక్కగా పాలిష్ చేసుకొని రెడీగా ఉండండి స్కూల్కి వెళ్ళడానికి. ఇంకో విషయం, స్కూల్కి వెళ్ళే సమయంలో పిల్లలు చాలా ఎక్సైట్మెంట్గా ఉంటారు. అంటే అప్పుడే జాయిన్ అయిన పిల్లలు కానీ, లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిన పిల్లలు కూడా, కానీ వాళ్ళు తొందరపాటులో బస్సు ఎక్కడం, బస్సు దిగడం అనేది చాలా డేంజరస్గా కనిపిస్తుంది. చాలామంది పిల్లలు ఆ బస్సు దిగిన తర్వాత, ముఖ్యంగా బస్సు డ్రైవ్ చేసినటువంటి అందులో ఉన్నటువంటి మనకి సపోర్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా ఆ పాపను కానీ బాబును కానీ నింపిన తర్వాత ఆమె రీచ్ అయిన తర్వాత బస్సును కదపండి, లేదంటే చాలా హృదయ విచారకరమైనటువంటి సన్నివేశాలు మనం చాలా చూసాం గతంలో. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళడం, మళ్ళీ తొందరగా ఇంటికి రావాలనే ఎక్సైట్మెంట్లో వాళ్ళు బస్సు కదిలిందా లేదో చూడకుండా వాళ్ళు ఫ్రంట్కే మళ్ళీ ముందుకు వస్తారు. ఇలుపు బస్సు చక్రాల కింద చాలామంది పసి ప్రాణాలు నలిగిపోయి అలాంటివి చూస్తున్నప్పుడు మన గుండె తరుక్కుపోతుంది, గుండె బరువైపోతుంది. దయచేసి అలాంటి సంఘటనలు మరి వార్తల్లో రాకూడదని నేను మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. రైట్, మరి మన సమయం కూడా అయిపోయింది. ఇప్పుడైతే ఇంతకుముందు హలో బ్రదర్ అడిగారు కాబట్టి ఆ హలో బ్రదర్ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ మనం ప్లే చేసుకుందాం. మరి ఈ పాటలో మన నాగార్జున గారు, ఇంద్రజా, రమ్య, ఆమణి అందరితో ఎరగ్గొట్టేశారు. వింటున్నారు FM Rainbow 101.9 విత్ మీ ఓ ఫ్రెండ్ ఎల్ఏషి, ఇది హలో రెయిన్బో లైఫ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ ఉప్పల్ బగాయత్ లేఅవుట్లో 1511 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణానికి, ఏఓసీ సెంటర్లో ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి, 6 లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి, 100 పడకల మల్కాజ్గిరి జిల్లా ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారు. ఏ అంశం మీద చర్చ పెట్టినా ఎక్కడికైనా వచ్చేందుకు తాను సిద్దమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ముందు తెలంగాణ ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలని రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సూచించారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్ల విలువను కలిగి ఉందని, ఇది వచ్చే 7-8 సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. భారత్ ఇండోనేషియా సంయుక్త కమిషన్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో ముగిసింది. ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనో సంయుక్తంగా అధ్యక్షత వహించారు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ దేశంలోని

ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. టీజీ పాలిసెట్ 2026 తొలిదశ కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపు ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ ఈరోజు విడుదల చేసింది. మొత్తం 81,307 మంది అభ్యర్థులు అర్హత సాధించగా తొలి దశలో 29,229 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేశారు. తొలి దశలో 25,137 సీట్లు భర్తీ కాగా ఇంకా 7,676 సీట్లున్నాయి. తెలంగాణలో ఎస్ఎస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఈరోజు జరిగిన థర్డ్ లాంగ్వేజ్ పరీక్షకు మొత్తం 6,945 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 5,346 మంది హాజరయ్యారు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ರೇನ್ಬೋ 101.9.
1: రైట్ మై డియర్ ఫ్రెండ్స్, మనోనామ్ ఎఫ్ఎం రెడ్బో 101.9 ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇది స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి. ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ ఇది. రైట్, మరి కారులో ట్రావెల్ చేస్తున్నా, లేదా బస్సులో ఉన్నా, లేదంటే ఇంట్లోనే కూర్చొని చక్కగా డిన్నర్ చేస్తున్నా, వీకెండ్లో మన స్నేహితులందరూ కూడా మన ఎఫ్ఎం రెయిన్బో వింటున్నారని నాకు బాగా తెలుసు. చాలామంది కూడా మెసేజెస్ కూడా పంపిస్తున్నారు నా కోసం. మరి ఇప్పుడైతే మనం మాట్లాడుకుంటున్నాం, మన తెలంగాణలో అంటే వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలంలో కంబాలపల్లిలో ఒక అబ్బాయి జన్మించారు. ఆయన సంగీతం సమకూర్చిన సినిమాల్లో చాలా పాపులారిటీని సంపాదించే ప్రతి పాట కూడా ఆ రోజుల్లో కుర్రకారులు అందరూ కూడా అంటే 2000 ఇయర్లీలో అండ్ 2010 వరకు కూడా చాలామంది కూడా ఆయన పాటలు విన్న వాళ్ళందరూ కూడా ఊగిపోయారన్నమాట. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. మరి ఆయన తెలుగులోనే కాకుండా తమిళ్ అండ్ కన్నడంలో కూడా ఆయన మ్యూజిక్ని కంపోజ్ చేశారు. మరి ఆయన చివరిగా ఒక మూవీకి కంపోజ్ చేశారు, అందులో క్యాథరిన్ థెరిసా అండ్ విష్ణు మంచి యాక్ట్ చేశారు ఆ మూవీలో. మరి ఆ మూవీ ఏంటంటే నేను చెప్తాను. మరి కష్టపడాలే కానీ టాలెంట్ ఉండాలే కానీ తప్పనిసరిగా ఆపర్చునిటీ వస్తుంది అని. మన దగ్గర టాలెంట్ ఉండాలి ప్లస్ కష్టం కూడా పడితే తప్పకుండా మనం పాపులర్ అవ్వచ్చు, పేరు రావచ్చు, ప్రఖ్యాతలు రావచ్చు అనే విషయానికి ఇతను మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. మరి ఆయన అసలు పేరు వచ్చేసి చక్రధర్. మరి ఈ సినిమాలో ఆయనకంటూ ఒక డిఫరెంట్ పేరుంది. మరి నేను చెప్తాను, ఆయన ఫాదర్ తండ్రి అంటే వెంకట నారాయణ, ఆయన కూడా ఒక కళాకారులు. ఆయన బుర్రకథలు స్వయంగా రాసుకొని ప్రదర్శించేవారు. మరి ఆయన తల్లి విద్యావతి, ఆమె కూడా సింగర్. మరి ఆయనకి ఫస్ట్ టైం ఈ మ్యూజిక్, ఈ పాటలు పాడడం ఎప్పుడు నుండి వచ్చిందంటే వాళ్ళ తల్లిదండ్రుల్ని చిన్నప్పటి నుంచి బాగా గమనించడం వలన ఆయనకి మ్యూజిక్ కంపోజ్ చేయాలి, పాటలు పాడాలి అనే ఆలోచన ఆయనకి కలిగిందనమాట. రైట్, మరి ఆయన గురించి మరిన్ని విశేషాలు మనం మాట్లాడుకుందాం మన తెలంగాణ అనే కార్యక్రమంలో. మరి ఇప్పుడైతే ఆయన కంపోజ్ చేసినటువంటి ఒక సూపర్ హిట్ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ మీకోసం గమనించే ఉంటారు. మరి ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఎస్, వన్ అండ్ ఓన్లీ చక్రి. చక్రి గురించి మనం మాట్లాడుకుంటున్నాం మనం తెలంగాణ అనే కార్యక్రమంలో. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్.

ఎస్, మనం మాట్లాడుకుంటున్నాం చక్రి గురించి. చక్రి చిన్నప్పటి నుంచి కూడా చదువుకన్నా మ్యూజిక్ మీద పాడాలని, కంపోజ్ చేయాలని చాలా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుండేవారు. మరి వాళ్ళ నాన్నగారు టీచర్ అయినప్పటికి కూడా సరే అబ్బాయి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి అందులోనే మనం కూడా ట్రైనింగ్ ఇప్పిద్దామని ఆయనకి ఫ్లూట్ అండ్ వయలిన్ కర్ణాటక సంగీతం కూడా నేర్పించారు. మరి అక్కడ మహబూబాబాద్ చుట్టుపక్కల ఎలాంటి ప్రోగ్రామ్స్ జరిగినా, వెదర్ ఇట్ ఈజ్ గ్యాదరింగ్ కానీ, మ్యారేజ్, బర్త్డే పార్టీస్, ఎక్కడైనా కూడా చక్రి మ్యూజికల్ షో ఉండాల్సిందే. మరి ఆయన మ్యూజికల్ షో పేరు సాహితీ కళాభారతి. మరి ఆయన డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడే ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవారు. ఒకరోజు కాలేజ్ యొక్క వార్షికోత్సవం సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పుడు ఆయన సొంతంగా ఒక పాట రాసి స్వరపరిచారు. మరి అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ కానీ, అక్కడ కూర్చున్నటువంటి ఫ్యాకల్టీస్ కానీ ఒక్కసారిగా చాలా చాలా షాక్ అయిపోయి ఇంత బ్రహ్మాండంగా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు, ఈయన తప్పనిసరిగా మూవీ ఇండస్ట్రీలో ఉంటే చాలా బాగుంటుంది, నువ్వు ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ పెళ్ళికి పేరెంటాలకి మ్యూజిక్ కంపోజిషన్ కాదు, హైదరాబాద్ వెళ్ళు, అక్కడ నీకు తప్పకుండా ఆపర్చునిటీ వస్తుంది, నువ్వు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతావరా అని చాలామంది చెప్పారు. కానీ చక్రికి ఏవరా ఏ అవుతుందా లేదా నాకైతే డౌటే ఉంది, చూద్దాం ఏదైనా బిజినెస్ అలా చేసుకుంటే బాగుంటుందంటే, నో బిజినెస్ చేయకూడదురా, నువ్వు హైదరాబాద్ వెళ్ళాలి, అందరినీ కలవాలి అని చెప్పి ఆయన్ని అందరు కూడా ఎంకరేజ్ చేశారు. మరి ఆ తర్వాత ఆయన హైదరాబాద్ వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేశారనే విషయాన్ని నేను చెప్తాను ఇప్పుడు ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత. శంకర్ మహాదేవ్.

ಅವನು ಪಾಡ್ಯಾರ ಈ ಪಾಟ್ನೇ ಒಕ ಹಿಂದಿ ಆಲ್ಬಮ್ ಸಾಂಗ್ ಇದೆ. ಮರ ರವಿತೇಜ ಪುರಿ ಕಾಂಬಿನೇಷನ್ ಅಂಡ್ ಚಕ್ರಿ ಕಾಂಬಿನೇಷನ್ ಅಂಟೆ ಆ ರೋಜುಲೋ ಸೆನ್ಸೇಷನಲ್ ಹಿಟ್ಸ್ ಅನ್ನಮಾಟ. అందులో ఈ పాట అయితే అప్పటికి ఇప్పటికి ఎప్పటికి కూడా రవితేజ ఫ్యాన్స్ అందరికి కూడా చాలా ఇష్టమైనటువంటి పాట. పర్సనల్గా నాకు కూడా చాలా ఇష్టమైనటువంటి పాట ఇది. చాలా బాగుంటుంది. ఇప్పటికి కూడా ఆ పాట వినగానే గూస్ బంప్స్ వస్తాయి. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే

మనో నామ్ తెలంగాణం అనే కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గురించి. మరి ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేశారు, హైదరాబాద్ వెళ్ళరా, నీకు తప్పకుండా ఆపర్చునిటీ వస్తుంది, నీకు టాలెంట్ ఉంది అని చెప్పగానే చక్రి భయం భయంగానే హైదరాబాద్ వచ్చారు. రాగానే అతనికి ఏం చేయాలో తెలియట్లేదు. ఈ మహానగరంలో మనందరి పరిస్థితి కూడా అంతే కదా. హైదరాబాద్ ట్రైన్ దిగ్గానే, బస్సు దిగ్గానే ఎక్కడికి వెళ్ళాలి మనకెవరూ తెలియదు. ఎవరిస్తారు ఆఫర్స్, మనందరం కూడా ఫేస్ చేసిన వాళ్ళే. రైట్, ద సేమ్ వే చక్రి గారు కూడా చాలా కష్టపడ్డారు, అన్ని చోట్ల కూడా వెళ్ళారు. ఎవరు అడిగినా నో బాస్ నీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఏదో ఆర్కెస్ట్రా చేసుకున్న వాళ్ళకి ఆఫర్సా, నడు నడు అని అన్నారు. పాపం ఆయన చాలా కష్టపడి ఇంట్లో దాచిపెట్టుకున్నటువంటి 10,000 రూపాయలతో పండు వెన్నెల అని ఒక మ్యూజిక్ ఆల్బమ్ చేశారు. దానికి అయితే పేరు వచ్చింది కానీ డబ్బులైతే రాలేదు. కానీ ఎలా లైఫ్లో ఎలా సెటిల్ అవ్వాలంటూ చిన్న చిన్న ఉద్యోగాలు కూడా చేశారు బతకడం కోసం. మరి ఆ పండు వెన్నెల పాపులారిటీ సంపాదించిన స్ఫూర్తితో ఆయన ఏం చేశారంటే 3 సంవత్సరాల్లో 30 మ్యూజిక్ ఆల్బమ్స్ చేశారు. మరి

0: దానివలన ఒక ప్రొడ్యూసర్ సన ఆడియో వాళ్ళు ఏం చేశారంటే, హలో చక్రీలరా, నీ పాటలు చాలా బాగున్నాయ్యా, నువ్వేం చేస్తావంటే చిరంజీవి గారు పాటలు ఉన్నాయి కదా పాతవి, అన్నీ చాలా బాగుంటాయి, అభిలేష ఇవన్నీ ఉన్నాయి కదా, మరణమృదం ఈ పాటలన్నీ కూడా మళ్ళీ కొత్తగా ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్తో కొత్తగా మళ్ళీ ఏమైనా ప్లే చేయగలవా అంటే తప్పకుండా చేస్తాను సార్, ఎందుకంటే నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అని చెప్పి ఆయన మ్యూజిక్ ఆల్బమ్ చేయడానికి అంగీకరించారు. మరి పాత పాటలనే రీమిక్స్ చేసి ఆల్బమ్ చేయడం వలన చక్రికి ఓకే మంచి పేరు వచ్చింది. అది విన్న తర్వాత చిరంజీవి గారు పిలిచి,
1: చాలా బాగున్నాయ్యా నువ్వు చేస్తున్న కంపోజిషన్, పాటలు వినగనగ నాకే చాలా కొత్తగా అనిపిస్తుంది, నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది
0: అని ఆయన అప్రిషియేషన్ చేశారు. చేయగానే అది చెప్పిన తర్వాత కూడా ఆయనకి అవకాశాలు ఒక 3 ఇయర్స్ వరకు కూడా రాలేదు. సో ఆ తర్వాత తిరిగి అలిసిపోయిన తర్వాత అదే పనిలో ఉన్నటువంటి ఇంకొక డైరెక్టర్ గారు, సెన్సేషనల్ డైనమిక్ డైరెక్టర్ గారు పూరి జగన్నాథ్ కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఎలాంటి ఆపర్చునిటీ రావాలి మనం ప్రూవ్ చేసుకోవాలని ఆయన తిరుగుతున్న రోజులు అవి. మరి 2000లో వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ అయ్యారు. కమాన్ మనం చేద్దాం, నీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా లేదా నీకు ఎలాంటి ఇంతకుముందు ఎవరి దగ్గర వర్క్ చేయకపోయినా కూడా నేను నీకు అవకాశం ఇస్తాను, ప్రూవ్ చేసుకో, నువ్వు ప్రూవ్ చేసుకో, నేను ప్రూవ్ చేసుకుంటాననేసి పూరి ఆయనకి అవకాశం ఇచ్చారు. ఆ మూవీ బాచి జగపతి బాబు గారు యాక్ట్ చేశారు. చాలా చాలా బాగుంటాయి పాటలు, ఇప్పుడు విన్నా కూడా చాలా బాగుంటాయి. మరి ఆయన గురించి ఇంకా మనం చాలా విషయాలు, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి చక్రి గురించి, మరి ఆయన గురించి మనం మాట్లాడుకుందాం. మరి అదే టైంలో రవితేజ కూడా హిట్ కోసం ఎదురు చూస్తున్నారు, మనకి రావాలి హిట్ అవ్వాలని. మరి ఆ మూవీ ఏంటి, మరి వీళ్ళు ముగ్గురు కాంబినేషన్లో వచ్చినటువంటి పాటలన్నీ కూడా సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయిపోయి దాంతో ఆయనకి చాలా మంచి పేరు కూడా వచ్చింది. మరి ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేసుకుందాం, దాని తర్వాత చక్రి గురించి మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్ రారమ్మని రారమ్మని. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అలానే ఉంటుంది, అవును వాళ్ళకి ఇష్టపడ్డారు. ఈ రెండు పాటలు కూడా కన్ఫ్యూజ్ ఉంటాయి, ఎందుకంటే రెండింటి కూడా మ్యూజిక్ డైరెక్టర్ చక్రియే కాబట్టి చాలా బాగుంటాయి. నాకు పర్సనల్గా చాలా ఇష్టమైనటువంటి పాట ఇది. ఈ పాటలు వింటున్నటువంటి నా స్నేహితులందరి కోసం ఇది ప్రత్యేకంగా డెడికేట్ చేస్తున్నాను. నేను మీ స్నేహితుని ఎల్లేష్ని, మీరు వింటున్నారు తెలంగాణ 1 2 3 4 గో కౌసల్య ఎస్పీబీ పాడే.

0: FM Rainbow 101.9.
1: బాచీ మూవీ అంతగా ఆశించిన ఫలితం రాలేదు. ఆయన మ్యూజిక్ కంపోజిషన్ బాగున్నప్పటికీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్స్ అందరూ ఏం చెప్పారంటే, పురి గారు ఆ చక్రిని తీసుకోకండి, ఆయన ఎందుకో కానీ కొత్త వ్యక్తి, ఆయనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఆయన తప్పించేయండి అనగానే పురి గారు మాత్రం నన్ను చక్రి హీ డిడ్ గుడ్ జాబ్, డెఫినెట్గా ఆయన టాలెంట్ చాలా ఉంది, మరి ఆయన పెట్టుకుందాం, మీరైతే వర్రీ అవ్వకండి, నేను చెప్తున్నాను ఈసారి డెఫినెట్గా హిట్ అవుతుంది మా కాంబినేషన్, నేను నా చివరి శ్వాస విడిచే వరకు కూడా నేను చక్రిని వదలను అని ఆయన చెప్పారు. ద సేమ్ వే చక్రి కూడా ఏం చెప్పారంటే, నాకు ఆపర్చునిటీ ఇచ్చినటువంటి నా దేవుడు పూరి జగన్నాథ్ని నేను ఎప్పుడు కూడా మరిచిపోను అని చెప్పారు. మరి వాళ్ళిద్దరూ అంత కమిటెడ్ అంత డెడికేట్గా ఉండడం వల్ల ఎలాంటి మ్యూజికల్ హిట్స్ వచ్చాయో నేను వేరేగా చెప్పక్కర్లేదు. రైట్, మరి ఆ తర్వాత ఆయన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం మూవీకి వర్క్ చేశారు, చాలా చాలా హిట్ అయ్యాయి అందులో పాటలన్నీ కూడా. ఆ పాట నేను ప్లే చేస్తాను తప్పకుండా. మరి ఆయన ఆ పాటలకి మ్యూజిక్ కంపోజిషన్ పాడడం రాయడం కూడా వచ్చు మన చక్రి గారికి. ఆయన పాటలు కూడా చాలా బాగుంటాయి, ఇప్పటికి కూడా రీల్స్లో షార్ట్స్లో మనం చూసుకున్నట్లయితే ఆ పాటలు మనకి వినిపిస్తూ ఉంటాయన్నమాట. ఆ పాటలు అంత బాగుంటాయి. ఆల్మోస్ట్ ఆయన 150 సాంగ్స్ పాడారు. అలాగే ఆయన సత్యం సినిమా కోసం ఆయన పాడినటువంటి ఓ మగవా నీతో స్నేహం కోసం పాటకి ఆయన ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు. తర్వాత సింహ మూవీకి గాను ఆయన నంది అవార్డును అందుకున్నారు చక్రి. మరి సత్యం, ఎవడైతే నాకేంటి, రంగాది దొంగ అలాంటి సినిమాలో కూడా ఆయన కొన్ని కొన్ని చిన్న సీన్స్లో కూడా ఆయన కనిపించారు యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా. రైట్, ఆయన మన మధ్య లేరు, కాకపోతే ఆయన ఇచ్చినటువంటి పాటలు మన గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి. మరి ఇప్పుడైతే సింహ మూవీ కోసం ఆయన నంది అవార్డు అందుకున్నారు కాబట్టి ఆ మూవీ నుంచి నాగూర్ బాబు అండ్ శ్రావణి భార్గవి పాడిన ఈ సూపర్ డూపర్ హిట్ సాంగ్ సింహం అంటే చిన్నోడు. రైట్, మరి మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ ఎల్లేష్. మనం ఉన్నాం తెలంగాణం. తెలంగాణలో పుట్టినటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన చక్రి గురించి మనం మాట్లాడుకుంటున్నాం మన షోలో. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో. నేను మీతో పాటు 9:30 వరకు మ్యూజికల్ జర్నీ చేస్తాను.

ఒక మెలోడీ అయితే ఏంటి, ఓ ఫాస్ట్ బిట్ అయితే ఏంటి, ఒక హార్ట్ థ్రోబ్ అయితే ఏంటి, ఎలాంటి సాంగ్ అయినా కూడా అద్భుతంగా కంపోజ్ చేయడమే కాదు పాటలు కూడా పాడి మనందరికి హృదయాల్లో శాశ్వత చిరునామాగా నిలిచిపోయారు మన చక్రి గారు. రైట్, మరి ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం తర్వాత ఆయనకి చాలా హిట్ వచ్చిన తర్వాత అందరూ కూడా ఎవరి అబ్బాయి చాలా బాగా మ్యూజిక్ కంపోజ్ చేశారు అంటూ పెద్ద పెద్ద హీరోలు వాళ్ళు, బాలయ్య బాబు, చిరంజీవి గారు వాళ్ళు కూడా ఆ టైంలో ఏ చక్రితో పెట్టించండి అయ్యా మంచి సాంగ్స్ చాలా బాగా

కంపోజ్ చేస్తున్నాడు అబ్బాయి. లేదు సార్, ఆల్రెడీ ఒకరితో ఒప్పేసుకున్నాం మా మ్యూజిక్ కంపోజర్ కంటే. లేదు, ఒక్క పాట అయినా సరే ఆయన కంపోజ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే చాలా కొత్తదనంగా అనిపిస్తుంది. వెస్ట్రన్ అండ్ క్లాసిక్ మిక్స్తో ఆయన చాలా బాగా పాటలు కంపోజ్ చేస్తున్నాడు అనేసి చాలామంది కూడా ఎంకరేజ్ చేశారు. కొంతమంది అయితే ఆయన డేట్స్ కోసం వెయిట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. మరి వంశీ ఇళయరాజా కాంబినేషన్ అంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఒక మాస్టర్ పీస్, ఒక మార్క్. మరి ఆ తర్వాత వంశీ గారికి ఇళయరాజా గారు మాత్రమే సంగీతం అందించగలరు, ఇంకెవ్వరు కూడా చెయ్యలేరు అనే సమయంలో నేను కూడా చేయగలను, మీకు మంచి మ్యూజిక్ ఇవ్వగలను అంటూ మనకి చక్రి గారు వంశీతో ప్రామిస్ చేశారు. ఆ మూవీయే అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. మరి ఆ తర్వాత అది ఎంత బాగా హిట్ అయిందో నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా చాలా బాగుంటుంది ఆ మూవీలో పాటలన్నీ కూడా వింటుంటే అలాగ సమయమే తెలియదు. ఎంటైర్ ఆల్బమ్ అంత బాగుంటుంది. ఆ తర్వాత వాళ్ళ కాంబినేషన్లో గోపి, గోపిక, గోదావరి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. మరి ఆయన ఆ మూవీస్లో పాటలు ఎలాంటి హిట్స్ అంటే ఇప్పటికీ కూడా వింటే ఒక డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ వినిపిస్తాయి, చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఆయన చేసినటువంటి కొన్ని మూవీస్ మనం గుర్తు చేసుకుందాం. ఇడియట్, అమ్మా నాన్న తమిళమ్మాయి, సత్యం, శివమణి, దేశముదురు, గోపి, గోపిక, గోదావరి, నేనింతే, మస్కా, సాదాగా కాసేపు, చక్రం, ఎస్ ప్రభాస్ యాక్ట్ చేసినటువంటి చక్రం నా ఫేవరెట్, అలాగే ఆంధ్రవాలా, ఇట్లు, శ్రావణి, సుబ్రహ్మణ్యం అండ్ భగీరథ, డి రంగాది దొంగ. సో ఇలాంటి మూవీస్కి ఆయన కంపోజిషన్ అందించడమే కాకుండా అప్పటి వరకు టాలీవుడ్లో పాడని కొత్త తరాన్ని కూడా ఆయన ఎంకరేజ్ చేశారు తన సినిమాల్లో. చాలా చాలా నైస్ పర్సన్. మరి ఆయన చాలా చాలా సినిమాలు మనకు అందించి మన మధ్య నుంచి వెళ్ళిపోయారు. రైట్, ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మశాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పర్సనల్గా నాకు కూడా ఆయన పాటలు అంటే చాలా చాలా ఇష్టం, ఆయన పాటలు. రైట్, మరి ఫ్యాంటాస్టిక్. మరి ఈరోజు ఆయన గురించి మనం మాట్లాడుకున్నాం. మన 9 గంటల నుంచి 9:30 వరకు కూడా మన ప్రపంచంలో నిద్రపోని నగరాలు ఉన్నాయి. ఓస్, హైదరాబాద్ కూడా నిద్రపోదు కదా ఎల్లేషన్ మీరు అంటారు, కరెక్ట్. అలాగే ప్రపంచంలో కొన్ని కంట్రీస్ ఉన్నాయి, అవి అస్సలు నిద్రపోవు, 24/7 వర్క్ చేస్తుంటాయి. మరి వాటి గురించి మనం మాట్లాడుకుందాం రింజిమ్ హైదరాబాద్లో. ఇప్పుడైతే ఆయన కంపోజ్ చేసి ఆయన పాట పాడినటువంటి ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తాను. దాని తర్వాత హరిహరన్ అండ్ కౌసల్య పాడిన ఇంకొక సాంగ్ మీకోసం ప్లే చేస్తాను. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్. ఆల్మోస్ట్ ఈ ఆల్బమ్ రిలీజ్ అవగానే ఇది ఇళయరాజా గారే కంపోజ్ చేశారు, చక్రి కాదని చాలామంది బెట్లు కూడా వేసుకున్నారు, అందులో నేను కూడా ఒకడిని. అంత బ్రహ్మాండంగా ఉంటుంది.

0: FM Rainbow 101.9.
1: రేటి చల్లని సాయంత్రం వీకెండ్, మనందరం కూడా డేని బాగా ఎంజాయ్ చేసాం కదా. రైట్, మంచి ఫుడ్, మంచి రోజు, వీకెండ్. మళ్ళీ ఈరోజు రావాలంటే మనం 6 రోజులు పనిచేయాలి, కష్టపడి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఈ ట్రాఫిక్ని దాటుకుంటూ చాలా చాలా కష్టపడి వెళ్ళాలి కదా. రైట్, మరి మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్. మనం ఉన్నాం రిమ్జిమ్ హైదరాబాద్కి స్వాగతం చెప్తున్నాను నేను. రైట్, ఇప్పుడు మనం మాట్లాడుకుందాం నిద్రపోని నగరాలు. మన ప్రపంచంలో అస్సలు నిద్రైపోవంట. రాత్రి అంటే మనందరికీ కూడా రెస్ట్ అనే కాలం పోయిందండి. అర్ధరాత్రి దాటిన ట్రావెలింగ్, అలాగే ఎమర్జెన్సీ వర్క్లు, కొన్ని అయితే నైట్ షిఫ్ట్లు కూడా జరుగుతూనే ఉంటాయి 24/7. ఐటీ కంపెనీ అవ్వచ్చు లేదా మెడికల్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వర్క్ చేస్తూనే ఉంటాయి. దానికి తగ్గట్టుగానే రెస్టారెంట్లు, సబ్వేలు, అన్ని షాపింగ్ మాల్స్, టీ, టిఫిన్ అన్నీ కూడా దొరుకుతూనే ఉంటాయి. మరి మీడియా, ఫినాన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా, వీటన్నిటితో పాటు నగరాలు కూడా చాలా చాలా బిజీగా ఉంటున్నాయి. మరి ఆ నగరాలు ఏమిటి అంటే, ఫస్ట్ న్యూయార్క్. న్యూయార్క్ ఎప్పుడు కూడా నిద్రపోదే అంటున్నారు. టైమ్స్ స్క్వేర్తో సహా పలు ప్రాంతాల్లో సబ్వే, రెస్టారెంట్లు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా పగలు ఎలా ఉంటుందో రాత్రి కూడా అలా ఉంటుందంట. మరి తర్వాత

టోక్యో జపాన్ ఇది కూడా అస్సలు నిద్రపోదంట. సో రియల్లీ గ్రేట్ కదా. మరి షిబుయా షింజుకు వంటి కొన్ని ఏరియాస్లో నైట్ పూట జనాలు ఎక్కువగా తిరుగుతుంటారంట. మరి వాళ్ళు ఫుడ్ స్టోర్స్ ఇంకా ఇతర షాపులు కూడా ఓపెన్ అయి ఉంటాయి. లేడీస్కి కావాల్సినటువంటి సామాన్లు కానీ మరి అబ్బాయిలకు కావాల్సినటువంటి బట్టలు ఇంకేదైనా సరే అన్నీ కూడా దొరుకుతూనే ఉంటాయంట నైట్ అంతా కూడా, అది టోక్యో జపాన్లో. అలాగే ఎక్కువగా జపాన్లో టెక్నాలజీ బాగుంటుంది కాబట్టి అక్కడ గేమింగ్ యానిమేషన్ కల్చర్తో అక్కడ కుర్రాళ్ళు రాత్రిపూట కూడా మేల్కొని ఉంటూ నగరాల్లో తిరుగుతూ ఉంటారంట. సో ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి, నేను చెప్తాను. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ మనం విందాం, ఆ పాట తర్వాత నేను మరిన్ని విశేషాలు మాట్లాడతాను. అలాగే మన హైదరాబాద్ సికింద్రాబాద్ మహానగరం కూడా రాత్రులు మేలుకొనే ఉంటుంది. ఇప్పుడైతే లైట్ తీసుకో బాసు అంటున్నారో బాబా సైగల్.

లైట్ తీసుకో బాసో. లైఫ్ చాలా చిన్నది, మరి మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో మనకే తెలియదు. మరి ఈ చిన్న జర్నీలో కోపాలు తాపాలు, పగలు ప్రతీకారాలు, నువ్వెంత నేనెంత, ఇవన్నీ పక్కన పెట్టు బాస్, లైట్ తీసుకో. ఎందుకంటే నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఫెంటాస్టిక్. మీరు వింటున్నారు రిమ్జిమ్ హైదరాబాద్ విత్ మీ యూ ఫ్రెండ్ యల్లేష్. రైట్, మరి మనం మాట్లాడుకుంటున్నాం నిద్రపోని నగరాలు, ఇకపోతే యుఎస్ఏలో లాస్ వేగాస్ క్యాసినోలకి పెట్టింది పేరు. అక్కడ అక్కడ క్లబ్స్, భారీ భారీ హోటల్స్, నైట్ పార్టీలు, ఎంటర్టైన్మెంట్. రాత్రి కంటే అంటే ఉదయం కంటే రాత్రులే ఈ నగరం చాలా చాలా బిజీగా ఉంటుంది. ప్రపంచం నలుమూలల నుంచి కూడా క్యాసినో ఆడడం కోసం ఈ లాస్ వేగాస్కి వెళ్తుంటారు. మన టాలీవుడ్ యాక్టర్స్ కూడా చాలామంది అక్కడికి వెళ్తుంటారు. మరి తర్వాత అతి తక్కువ ఎక్స్పెండిచర్తో మనం హాయిగా వేరే కంట్రీకి తిరగాలి అనుకుంటే మనందరికీ బాగా కనిపించే ఒకే ఒక ఆప్షన్ బ్యాంకాక్, థాయిలాండ్. తక్కువ ఖర్చుతో విహారాన్ని, వినోదాన్ని అందించే సిటీ ఇది. మరి ఎక్కువ మంది టూరిస్టులు ఇక్కడికి వెళ్తుంటారు, ప్రిఫర్ చేస్తుంటారు. మరి రాత్రి ఇక్కడ నైట్లో కానీ మనం వాక్ చేసినా ట్రావెల్ చేసినా అది మార్నింగ్ లాగా అనిపిస్తుంది అన్నమాట, అంత బాగుంటుంది ఇక్కడ. మరి ఇక్కడ స్ట్రీట్ ఫుడ్, రూఫ్ టాప్ బార్లు, నైట్ క్లబ్స్, మార్కెట్లు కూడా అదిరిపోతాయన్నమాట. రైట్, మరి తర్వాత బెర్లిన్. ఈ నగరానికి పార్టీ సిటీ అని పిలుస్తుంటారు. ఇక్కడ యువత మ్యూజిక్, ఆర్ట్స్, కల్చర్ ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తుంటారు, ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇక్కడ మ్యూజిక్ కాన్సర్ట్స్, నైట్ క్లబ్లతో చాలా చాలా బిజీగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ చాలా చాలా బిజీగా ఉంటుంది. మరి ఇక్కడ క్లబ్లు వరుసగా 2-3 రోజులైనా కూడా నైట్ అండే తెరిచే ఉంటాయన్నమాట. ఇకపోతే దుబాయ్, ఇక్కడ రాత్రులు కూడా షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్ కస్టమర్లతో కలకలలాడిపోద్ది. ప్రపంచ వ్యాపార కేంద్రం ఇది. మరి టూరిస్ట్ ప్రాంతం కావడంతో వ్యాపారులు 24/7 బిజినెస్ చేస్తుంటారు. ఇకపోతే కమింగ్ టు ఇండియా, ముంబై, భారత ఆర్థిక రాజధాని ముంబై. ఇక్కడ 24 అవర్స్ మేల్కొని ఉంటుంది. బాలీవుడ్, మీడియా, ఫైనాన్స్ అండ్ అన్ని రంగాలతో రద్దీగా ఉంటుందన్నమాట. రైట్, మరి ఆ తర్వాత మన హైదరాబాద్. మరి హైదరాబాద్లో కూడా నైట్ అండ్ డే చాలా చాలా బిజీగా ఉంటుంది. మరి ఇక్కడ కూడా పబ్బులు, క్లబ్లు, అలాగే మ్యూజికల్ కన్సర్ట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి మన హైదరాబాద్లో. ఈ మధ్య కొంతమంది సింగర్స్ అందరు కూడా గ్యాదర్ అయ్యి కొన్ని కన్సర్ట్స్ చేస్తున్నారు. పాడుగురు, పాడాలి, ఇలాంటి టైటిల్స్తో ఎన్నెన్నో రకరకాల పేర్లతో అందరూ కూడా సింగర్స్ అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి అక్కడ పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ కల్చర్ ఇక్కడ బాగా పాపులారిటీ సంపాదించింది హైదరాబాద్లో. ఇక్కడ కూడా చాలామంది కూడా నైట్ అండ్ డే, వీకెండ్ వచ్చిందంటే ఆఫీస్ అయిపోయిన తర్వాత చాలామంది కూడా కూర్చొని ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తున్నారు. రైట్, మరి నగరం నిద్రపోని నగరం అంటే ప్రపంచంలోనే కాదు మన హైదరాబాద్ మహానగరం కూడా ఉందని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. రైట్, ఇప్పుడైతే నేను ఈ ఒక్క పాటతో మీ అందరికీ టాటా బై బై సి చెప్పేస్తాను. ఫస్ట్ అయితే దేకో దేకో గబ్బర్ సింగ్ అంటూ ఒక సూపర్ హిట్ సాంగ్ ఉంది. మరి దాని తర్వాత చిక్రి ఓ చిక్రి, మోహిత్ చౌన్ పాడినటువంటి ఈ సూపర్ హిట్ సాంగ్ మరి పెద్దిలో ఉంది. మరి ఈ పెద్దిలో ముఖ్యంగా రామ్ చరణ్ చాలా సూపర్గా డ్యాన్స్ చేశారు ఈ పాటని. చాలా వెస్ట్రన్ స్టైల్లో చిరుతలో ఎలా చేశారో మళ్ళీ ఇప్పుడు అదే స్టైల్లో అదే ఎనర్జీతో చేశారని చెప్పేసి మనకి చాలామంది కూడా కాంప్లిమెంట్ ఇస్తున్నారు. సో రియల్లీ ఫెంటాస్టిక్. నాకు కూడా బాగా నచ్చింది ఈ పాట. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కాంపోజిషన్లో వచ్చినటువంటి ఈ పాట. తర్వాత బాబా సైగల్ పాడినటువంటి దేకో దేకో గబ్బర్ సింగ్. ఆ తర్వాత బాబా సైగల్ అండ్ సుజాత పాడినటువంటి చిరంజీవి సాంగ్. తర్వాత డాన్సిన్ పాటలు వరుసగా మీతో మీకు క్యూఅప్ చేశాను. మరి ఈ పాటతో మీ అందరికీ టాటా బై బై సి చెప్పేసే టైం నాకు వచ్చేసింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలతో. మై డియర్ ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. అంతవరకు హ్యావ్ ఎ నైస్ వీకెండ్ అండ్ హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్. సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే, యువర్ ఫ్రెండ్ యల్లేష్. బై బై మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.